ృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం.

హరిదస్వసహస్రార్చిర్ సప్త సప్తిర్మరీచివాన్ తిమిరోన్మథనశ్చంబుస్త్వస్తా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరోస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదిదే పుత్ర శంఖ శిశి

0: FM 90.4
1: ഹരി ഓം. പരമേശ്വര സ്വരൂപേന സദാ നമസ്കാരം. ഭഗവത്ഗീത പ്രഥമാധ്യായം അർജുന വിഷാദയോഗമൈതേ രണ്ടവതైనటువంటి సాంఖ్యయోగం, మూడవదైనటువంటి కర్మయోగం మొదలైన వాటిలో పరమాత్మ అనేకమైనటువంటి సత్యములను ఆవిష్కరించారు. అందులో సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని చెప్పడంలో రెండిటి యందు కూడా కారణము ఒక్కటే. ఏమిటి కారణము అంటే అభ్యున్నతి, జీవుని యొక్క అభ్యున్నతి కొరకు నిర్దేశం చేస్తారు. ఇందులో ఇలా చెయ్యి అని చెప్పడం తేలిక, ఇలా చెయ్యి అని చెప్పింది అలా చేయడం కూడా కొంతవరకు తేలిక, మనసుకి అధ్యవసాయం ఉంటే. ఇలా చెయ్యకు అన్నదాన్ని చెయ్యకుండా ఉండలేని వాడి పరిస్థితికి నేనేం చేయలేను అని ఊరుకుందనుకోండి శాస్త్రం, మరి వాడి అభ్యున్నతి ఎలా? కాబట్టి నేను ఇలా చెయ్యవద్దు అని ఏదన్నానో అలా చెయ్యకుండా ఉండలేని వాడికి కూడా మార్గం చూపించగలగాలి. అది సనాతన ధర్మం యొక్క చాలా చాలా గొప్పతనం. అందుకే సాధారణంగా మనుష్యుడు చెయ్యకుండా ఉండలేనివి ఏముంటాయో వాటికి విరుగుడు కూడా శాస్త్రం చెప్తారు. ఉపనిషత్ రూపంలో, గురు శిష్య సంవాద రూపంలో చెప్తారు. నువ్వు ఇతర స్త్రీలని చూసినప్పుడు నీ మనసు కదలకుండా ఉండడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చెయ్యలేను అందరూ. మాతృవత్పరదారేషు, దానికి ఒక సమాధానం చెప్తారు. నీవు అన్య స్త్రీలను చూసినప్పుడు వారిలో మీ అమ్మగారిని చూడు, అంతే. ఇక అమ్మ అన్న సమన్వయం ఎక్కడుందో ఇక అక్కడ కామానికి అవకాశం ఉండదు. అది పాల మీద నీళ్లు చల్లడం లాంటిది, ఆ పొంగు చల్లారుతుంది. కాబట్టి మాతృవత్ పరదారీషు దొంగతనం చేయకుండా ఉండలేడు. ఎక్కడైనా ఏదైనా కనపడింది అంటే తనదిగా చేసేసుకోవాలి ఆ ద్రవ్యాన్ని. ఇప్పుడు దీని నుంచి ఎలా మనసుని మార్చడం? పరద్రవ్యాణి లోష్ఠవత్. నువ్వు అలా వెళ్ళిపోతుంటే అనేకమైన రాళ్ళు కనపడతాయి. రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి పెడతావా? నాకెందుకు ఈ రాయి అంటావు? నీది కాని దాన్ని, ఈశ్వరుడు నీకు ఇవ్వని దాన్ని చూసినప్పుడు దాని ఎందు నువ్వు పెట్టుకోవలసిన దృష్టి అది రాయి. ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాది కాదు, కాబట్టి నేను తీసుకో. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వడు, రాజమార్గంలో ఇస్తాడు అని భావన చెయ్యగలిగితే వ్యామోహం ఉండదు. కాబట్టి అనేకమైన పరిష్కారాలను ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. అలాగే నేను మీతో గత కొద్ది రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను, ఒక వారం రోజులు ప్రసంగాలే కదా అని నేను ప్రత్యేకంగా ఏ అధ్యాయాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే అవి అసంపూర్తి అయిపోతాయి. రెండు మూడు శ్లోకాలు అవి కూర్చుంటాయి, ఇంకా భగవద్గీత బలానా అధ్యాయం అని మొదలుపెట్టి ఆ అధ్యాయం పూర్తి చేయకపోతే అది ఏదో చికాక్గా ఉంటుంది. అది అర్థం బద్ధం లేని ఉపన్యాసాల్లో ఉంటాయి. సగం శ్లోకాలు చెప్పి వెళ్ళడం అది అంత బాగుండదు. అంతకన్నా విహంగ వీక్షణం మంచిది అనిపించింది. నేను మీతో ఒక మాట తరచుగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. దేహము వేరు, ఆత్మ వేరు. దేహము కాలమునందు పడిపోతుంది, ఆత్మ కాలమునందు పడేటటువంటిది కాదు. అది సత్యస్వరూపము, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చిన పెద్ద సమస్యల్లా ఎక్కడుంటుంది అంటే ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, శరీరమే నేనన్న భావన దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నించుంటుంది. ఇలా ఎందుకు నించుంటుంది? మనకి జీవితంలో మిగిలిన వాటి విషయంలో ఇలా ఉండదు. నేను బట్టలు కట్టుకున్నాను, కట్టుకున్నాను అన్న సత్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. నేను ఇప్పుడు బ్రహ్మచారిని కాను, నాకు పెళ్ళైపోయింది.

అంతే, ఆ రోజు నుంచి ఇంకా నేను గృహస్థుని అని జ్ఞాపకం ఉంటుంది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళాను, అవును నేను ఇప్పుడు వానప్రస్థుని, జ్ఞాపకానికి ఉంటుంది. అది ఇంకా మళ్ళీ ఏం పెద్ద గుర్తుపెట్టుకోక్కర్లేదు, భోజనం చేశారా లేదా చేశానండి, గుర్తుంటుంది. నువ్వు శరీరం కాదు, గుర్తుండదు. నేను శరీరాన్ని, నేనంటే శరీరమే. ఎందుకు అది జ్ఞాపకం ఉండదు, ఎందుకు అలా మారి, ఎందుకు ఎప్పుడూ మళ్ళీ బుద్ధి వెళ్ళి లోపల ఉన్న వస్తువుని పరిశీలనం చేసే ప్రయత్నం చెయ్యకుండా శరీరం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడుతూ ఉంటుంది అంటే, దీనికి కారణం ఒక్కటే, కొన్ని కోట్ల జన్మలుగా మనసు అలా ఆలోచించడానికే మనం అలవాటు చేసేసాం. కొన్ని కోట్ల జన్మలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని జన్మలో దీంట్లో ఆట విడుపు అని వేదాంతంలో ఒక మాట. అది కూడా ప్రళయాన్ని ఎందుకు చేస్తాడు ఈశ్వరుడు అంటే, పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోయినటువంటి జీవులకు కొంత విరామం ఇస్తాడు. యుగాంతం అయిపో, ప్రళయం అయిపోతే మళ్ళీ పునర్జన్మ ఉండదని మీరు అనుకోకూడదు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగంలో మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అది కూడా యోగ్యతాయోగ్యతలను బట్టి. కలియుగంలో మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని కృతయుగంలో పునర్జన్మ ఇవ్వరు, మళ్ళీ కలియుగంలోనే పునర్జన్మనిస్తారు అని వేదాంతం చెప్తోంది. అప్పటి వరకు అలా పడి ఉండడమే. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి చూసినప్పుడు కొన్ని కోట్ల జన్మలుగా శరీరమే నేననేటటువంటి అసత్యమునందు సత్యభావన రూఢి చేసుకోవడం వల్ల ఎంత విన్నా అది మళ్ళీ వెనక్కెడుతుంది. మరి ఏం చేస్తే సత్యమునకు మనం దగ్గరవుతాం, ఏం చేస్తే సత్యమునకు సమీపానికి వెళ్ళగలుగుతాం? ఆ లోపల ఉన్న ఆత్మ నేను, శరీరము నేను కాదన్న భావన బాగా స్థిరపడుతుంది. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, యోగస్థః కురు కర్మాణి అన్నాడు. యోగస్థః అంటే నువ్వు యోగమునందు నిలబడి కురు, చేస్తుండు. దేన్ని? కర్మాణి. కర్మ మాత్రం మానకుండా చేస్తూనే ఉండాలి, కానీ యోగస్థుడవై చేస్తూ ఉండాలి. సంగంత్యత్వా ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, సంగమును పెట్టుకోకుండా దాన్ని చేస్తూ ఉండు. సిద్ధ్య అసధ్యోహో, దానివల్ల నువ్వు అనుకున్నటువంటి ఫలితము సిద్ధించిందా సిద్ధించలేదా? సమోభూత్వ, రెండిటి యందు సమానముగానే ఉంటూ. అలా నువ్వు కాని కర్మ చెయ్యగలిగితే సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకంలో గొప్పతనం ఏమిటంటే, ఎలాగ ప్రారంభం చెయ్యాలో మొదలుపెట్టి అలా ప్రారంభం చేసినటువంటి స్థితి ఎలా కలుగుతుందో అదే శ్లోకంలో చివరి పాదంలో చెప్పడం. యోగస్థ అని మొదలుపెట్టి నువ్వు యోగమునందు నిలబడి చెయ్యి. అనగానే యోగమునందు నిలబడ్డం అంటే ఏమిటండి అంటాం కదూ. అందుకని ఆయనే మళ్ళీ చివరి పాదంలో దానికి జవాబు చెప్పాడు, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమునకే యోగమని పేరు. ఇందులో మీరు ఒక పని, ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చెయ్యండి. యోగస్థః కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి. కర్మ అంటే, కర్మ అంటే సాధారణంగా పెద్ద కర్మ చిన్న కర్మ ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటలేదు. కర్మ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడము. ఈ పని చేస్తూ ఉండడము అన్నది ఈ స్థూల శరీరంతో చేసేదైనా కావచ్చు, మనసుతో చేసేదైనా కావచ్చు. ఈ శరీరముతో చెయ్యలేకపోయినా మనసుతో కూడా చేస్తుంటాం మనం కొన్ని పనులు. కాబట్టి ఈ రెండు రకాలుగా చేసేటటువంటి పనులలో సమత్వమును పొందు. సరే, అసలు ఆ పని చెయ్యడము అన్నమాట గురించి ఒక విషయాన్ని కొంచెం, గీతని మనం అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఒక పని చెయ్యడము అంటే ఏ పనైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉపన్యాసము చెప్పచ్చు. ఉపన్యాసం చెప్పడం మానేసి ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఇంటి దగ్గర కూర్చోవడం మానేసి రోడ్డు మీద తిరగచ్చు. రోడ్డు మీద తిరగడం మానేసి సినిమా హాల్లోనూ కూర్చోవచ్చు. నేను ఈ పనినే చెయ్యి అని ఎక్కడైనా చెప్పాడా గీతాచార్యుడు? నువ్వు ఇలా ఈ పనే చేస్తుండో అని ఏమైనా ఉందా అందులో? ఏ పని చేసినా యోగస్థః కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అని చెప్పాడు. యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అంటే సినిమాకి వెళ్ళి యోగమునందు నిలబడుట, అంటే రోడ్డు మీద నడుస్తూ నేను యోగమునందుండుట, ఇలా చెయ్యవచ్చా అంటే, మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి.

ఉంటుంది. తిన్నారా అని అడిగారు అనుకోండి, 2 గంటల సమయంలో తిన్నారా అని అడిగితే దాని అర్థం ఏంటంటే అన్నం తిన్నారా అని. అంతేగాని పండు తిన్నారా కాయ తిన్నారా కాదు, అయిపోయిందా తిన్నారా అంటే భోజనం చేసేశారా అనే దాని అర్థం. కురు కర్మాణి అన్న మాటకు అర్థం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మ స్వీకారమును చేయుట అని దాని అర్థం. అంతే శంకర భగవత్పాదుల యొక్క హృదయంతో అయితే దాని భాష్యం అంతే, ఇంకొక రకమైన ఏ ఆలోచన మీరు చెయ్యక్కర్లేదు. యోగస్థ కురు కర్మాణి అంటే వేదము ఎలా చెప్పిందో అలా వర్ణ ఆశ్రమ ధర్మ, ఇంకొక మాట లేదు. మనం ఎప్పుడూ ధర్మం గురించి మాట్లాడితే ఏం చెప్తామంటే వర్ణాశ్రమ ధర్మము అన్న మాటే మాట్లాడతాం. సరే, వర్ణమునకు ఒక ధర్మము జన్మచేత లేదా తానున్న కర్మచేత. రెండవది ఆశ్రమధర్మము అని ఒకటి ఉంటుంది, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి మీరు పని చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు ఏ ఆశ్రమమునందున్నారు అన్నదానికన్నా భిన్నంగా పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు. ఉదాహరణకి ఆశ్రమము అన్న మాట నేను వాడితే అందులో 4 ఎప్పుడూ ఉంటాయి ఆశ్రమాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ప్రతి మనుష్యుడు స్వీకరిస్తాడు ఆయుర్దాయం అంగీకరిస్తే, లేదా అథవా సన్యాసం దాకా వెళ్ళకపోయినా ఆ పరిణతిని పొందడానికి మాత్రమే అటువంటి అభ్యాసమునకు మాత్రమే మనుష్య జీవితాన్ని పరిణతితో వాడుకుంటాడు అని శాస్త్రం మనకి బోధ చేసి చెప్తోంది. ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఒక ఆశ్రమం, ఇప్పుడు ఈ బ్రహ్మచర్యమునందు చెయ్యవలసినటువంటి కర్మ ఏమి? ఇది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే ప్రమాణం కాదు, నేను చెప్తే ప్రమాణం కాదు, ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. అందుకే ఏ నియమాలు వర్తించవండి అన్న మాట లేదు శాస్త్రంలో. ఏ నియమాలు వర్తించవండి అన్న మాట శాస్త్రమునందు దూష్యము, సనాతన ధర్మమునందు ఆ మాట లేదు. ఏ నియమము వర్తించకుండా మీ జీవితం ఎలా గడుపుతారు నాకు చెప్పండి. ఇక్కడికి సభకు వచ్చాం, అలా కూర్చోండి పురుషులు, ఒక నియమం ఉందా? ముఖ్యమైన వాళ్ళు ముందు కూర్చోండి, ఒక నియమం ఉందా? ఆడవాళ్ళు అలా కూర్చోండి, ఒక నియమం ఉందా? కరతాళ ధ్వనులు చేయండి, ఒక నియమం చెప్తున్నారా? ఉపన్యాసం చెప్పేవాడు వేదిక మీద కూర్చోవాలి, ఒక నియమం చెప్తున్నారా? మీరు 6 రోజులో 7 రోజులో సభలు చేస్తే ఇన్ని నియమాలు పెట్టుకుంటే ఈశ్వరుడు మీకు మనుష్య శరీరం ఇచ్చి జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నియమపాలనం చెయ్యకుండా బ్రతకమని చెప్పాడని మీరు ఎలా తీర్పు చెప్తున్నారు? మీరు ఒకవేళ చెప్పినా అది వేద విరుద్ధమే, అది వైదికము కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు, దానివలన అభ్యున్నతిని పొందాడు. నా ఇష్టమండి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని సభ నడపండి, నేను చూస్తాను. మీరు నడపలేరు. సభ అంటే నియమం ఉంటుంది, చదువుకోవడం అంటే ఓ నియమం ఉంటుంది. నేను 3వ క్లాస్ చదువుకుంటున్నాను అనుకోండి, నేను 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళాలి అంటే 3వ క్లాస్లో నేను ఏది చదవాలో అది చదివి పరీక్ష రాస్తేనే. 2వ క్లాస్లో పుస్తకాలు నాకు బాగున్నాయండి, 2వ క్లాస్ చదువుకుంటానన్నా 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళను, 4వ క్లాస్లోవి నాకు అర్థమైపోతున్నాయండి అందుకని 3వ క్లాస్లోవి చదవనన్నా నేను 4వ క్లాస్లోకి వెళ్ళను. నీకు ఉన్న పైదాన్ని నువ్వు చేయకూడదు, నీకన్న కింద దాన్ని నువ్వు చేయకూడదు, నువ్వు ఏది చెయ్యాలని నిర్దేశింపబడిందో అది చెయ్యాలి. నాకు అన్నీ వచ్చండి, నేను ఇలాగే వ్రాస్తాను అంటే కుదరదు. నేను కానుకొకప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చూశా, 2 సమానంగా రాశారు. ఒక స్కూల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వచ్చింది, 2 సమానంగా రాశారు పేపర్, 2 సమానమైన మార్కులు వచ్చాయి, 99 99, ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని అడిగారు. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలో 5 జవాబు వ్రాయుడు అన్నారనుకోండి. ఒక ఆయన ఆ ఉన్న సమయంలోనే చాలా బాగా 6 జవాబు రాశాడు, ఒక ఆయన 5 చాలా బాగా జవాబు రాశాడు. ఇప్పుడు ఆయనకి వేసిన 5 వేయాలి మార్కులు, ఈయనకి వేసిన 5 వేయాలి మార్కులు, 6 రాశాడు కదా అని వెయ్యరు కదా, మరి 5 మార్కులు వేస్తారు. 99 99 వచ్చాయి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు, ఎవరికి ఇవ్వాలి గోల్డ్ మెడల్? అంటే ఆన్సర్ ఇన్ ఈ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే 5 రాసిన వాడెవడో వాడికే గోల్డ్ మెడల్ ఇవ్వండి.

ఎందుకంటే వాడు నియమాన్ని పాటించాడు. ఐదు వ్రాయి, ఐదు వ్రాశాడు. ఐదు వ్రాయి ఆరు రాయమని ఎవడు చెప్పాడు? టైం ఉంటే మాత్రం వాడు నియమోల్లంఘనం చేశాడు. వాడికి గోల్డ్ మెడల్ ఇవ్వకూడదు వాడికి, ఎందుకంటే వాడికి ఆ నియమానికి కట్టుబడే లక్షణం లేదు, ఇవ్వద్దని తీసేశారు. తీసేసి సభాముఖంగా ప్రకటించి ఇతనికి ఇవ్వవలసిందే, కానీ ఇతను నియమోల్లంఘనం చేశాడు, మేము ఇవ్వమని చెప్పి ఐదు ప్రశ్నలు రాసిన వాడికే ఇచ్చారు. కాదని మనం అనలేము. అంతే, ఈశ్వరుడు నియమమును విధించాడు, నియమమును విధించాడు కాబట్టే వేదాన్ని ఇచ్చాడు. వేదము లేకపోతే నియమం లేదని చెప్పచ్చు, వేదం ఉండగా నియమం లేదని చెప్పడానికి మీరెవరు, నేనెవరు. అలా చెప్పడానికి మనం కూర్చున్నా మనం తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం, కానీ మనం చెప్పింది యథార్థం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు. ఏది శాస్త్రం చెప్పిందో ఏత శాస్త్రం ప్రమాణంతే, నువ్వెవరు నేనెవరు ప్రమాణం చెప్పడానికి, మనం ప్రమాణం కాదు. కాబట్టి యోగస్థ కురు కర్మాణి అన్న మాటలో అర్థం ఏమిటంటే, నీవు కర్మ చెయ్యి అన్నప్పుడు నీ ఆశ్రమానికి అనుగుణంగా వేదం చెప్పినట్టు చెయ్యి అన్నది అంతర్లీనం అంతే. దానికి మళ్ళీ ఇంతగానూ చెప్పక్కర్లేరు, చెప్తున్నవాడే ఈశ్వరుడు, గురువుగా నిలబడి చెప్తున్నాడు. కాబట్టి ఎలా చేస్తే నువ్వు మోక్షానికి దగ్గరికి ఎడతావు, ఎలా చేస్తే సత్యమునందు నీకు పూనిక కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, కర్మ చెయ్యడంలో యోగమును పొందుతావు అంటే, యోగస్థ కురు కర్మాణి, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, నువ్వు బ్రహ్మచారికి విధింపబడినటువంటి నియమములు ఏ ఉన్నాయో అవి మాత్రమే పాటించవలసి ఉంది. గృహస్థుకి సంబంధించినటువంటి నియమాలు బ్రహ్మచారి పాటించాడనుకోండి, ఆయన చెయ్యవలసిన కర్మ చేసినవాడు కాడు, దానివల్ల ఆయన అభ్యున్నతిని పొందలేడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు తాంబూలం వేసుకోకూడదు. బ్రహ్మచారిగా ఉన్నవాడు గురువుగారిని గౌరవించి చదువుకోవలసినటువంటి దాన్ని చదువుకుని ఎంత జ్ఞానమును సంపాదించాలో అంత జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు రుచి మీద ఆసక్తి కన్నా పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం మీద దృష్టి పెట్టాలి. ఓ తండ్రి ఓ కొడుకు ఓ ఇంట్లో ఉన్నారనుకోండి, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అని చెప్పవలసి వస్తే పిల్లవాడికి కూడా చెప్పచ్చా అని అడిగింది ధర్మశాస్త్రం. చెప్పకూడదు, పిల్లవాడిని ఏకాదశి ఉపవాసం చెయ్యమని చెప్పడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే వాడు బ్రహ్మచారిగా ఉండగా కడుపు నిండా ఎంత తినగలడో అంత తింటే దాని వలన వచ్చిన శక్తి చేత ఉత్తరోత్తర కాలమునందు వాడు చెయ్యవలసిన పనులు చేస్తాడు. నువ్వు బ్రహ్మచర్యంలో ఉండగా వాడిని ఎండగట్టి వాడితో నువ్వేమో ఏకాదశి ఉపవాసాలన్నీ చేయించేస్తే, వాడితో ఉపవాసాలు చేస్తే వాడి శరీరం చిక్కి శల్యమైపోతే వాడు ఏం చదువుకుంటాడు? వాడు సముపార్జించే జ్ఞానమే ఉంటుంది? వాడికి అసలు చదువుకున్నదే లేకపోతే వాడు ఉత్తమమైన కర్మ ఏం చేస్తాడు? వాడు ఒక ఉత్తమమైన కర్మ చెయ్యాలంటే చదువుకునే సమయంలో వాడు చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచారికి ఉపవాసము లేదు, బ్రహ్మచారి కడుపు నిండా తినచ్చు. బ్రహ్మచారిని ఉపవాసాలు చెయ్యమని ధర్మశాస్త్రములు చెప్పలేదు. బ్రహ్మచారి ఆయనకి కడుపు నిండా తినడానికి లేదు, భిక్షాందేహి అని తింటారు, ఆయనకి ఆ హక్కు ఉంది. అందుకే ఒకవేళ భిక్షాందేహిని ఇంటి ముందుకు వెళ్ళకపోయినా వారాలు చేసుకుని బ్రతికాడండి అని లోకంలో ఒక మాట ఉంటుంది. చదువుకునే రోజుల్లో వారం చెప్పుకుంటారమ్మా, అంత ఐశ్వర్యవంతుణ్ణి కాను, ఆదివారం నాడు మీ ఇంట్లో చేస్తాను, సోమవారం నాడు మీ ఇంట్లో చేస్తాను, మంగళవారం నాడు మీ ఇంట్లో చేస్తానని అడిగితే, పూర్వం అలా పేదవారై చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒకరోజు అన్నం పెట్టేవారు ఒక కుటుంబంలో, వారాలబ్బాయి అని పేరు. అంటే అది తక్కువతనం కాదు, గృహస్థు ఉన్నది ఎందుకంటే అదిగో అటువంటి వాడిని పోషించి వాడు చదువుకునేటట్టు చేయడానికి. వాడు చదువుకోవాలి కాబట్టి అన్నం పెడుతున్నారు. వాడు అది తినేసేసి చదువుకోవడం మానేస్తే అన్నం పెట్టక్కర్లేదు. వాడు ఇప్పుడు చదువుకుంటాడు, బాగా చదువుకున్న తర్వాత వాడు గృహస్థ అయ్యాడు. ఇప్పుడు గృహస్థ అయిన తర్వాత వాడు విత్తమును సముపార్జించాలి, అప్పుడు ధర్మం అది. భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవాలి, ధర్మం అది. భార్యతో కలిసి పడుకోవాలి, ధర్మం అది. బిడ్డల్ని కనాలి, ధర్మం అది. నా కుటుంబం అంతా వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి, ధర్మం అది. మెట్ట వేదాంతం తీసుకెళ్లి ఇళ్లలో చెప్పకూడదు. సన్యాసులు పాటించే ధర్మాలు పట్టుకెళ్లి ఇళ్లలో ప్రయోగం చేయడం మొదలెట్టారనుకోండి, నాశనం అయిపోతాయి కుటుంబాలు. సన్యాసి బోధ చేస్తే గృహస్థుకు పనికొచ్చే ధర్మమే సన్యాసి బోధ చేయాలి తప్ప, సన్యాసి తన ధర్మాన్ని గృహస్థులకి చెప్పకూడదు, తన ధర్మం తాను భంగం చేసిన వాడు అవుతాడు. పరమాచార్య స్వామి ఎప్పుడైనా సభలో మాట్లాడితే గృహస్థ ధర్మం మాట్లాడేవారు. ఆయన సన్యాసి, ఆయనకి తెలీదా ఎందుకు అలా మాట్లాడడం? సభలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులైతే నేను సన్యాస ధర్మాలు మీకు 2 గంటల సేపు వారం రోజులు ఉపన్యాసాలు

భార్య పెళ్ళిపోయాననుకోండి, అవి మీ వంట పడితే, మీ కుటుంబాలు పాడైపోతే ఎవడు జవాబుదారి దానికి? అది ధర్మం అనుకుంటే. గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడాన్ని శాస్త్రాలు అంగీకరించలేదు. గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారిగా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. బ్రహ్మచారిగా ఉండి గృహస్థులా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి తగిన కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెయ్యడం, అందుకే ధర్మము అంటే కర్మయే ధర్మం అవుతుంది. శాస్త్రవిహితమైనటువంటి కర్మకు ధర్మమని పేరు, వ్యక్తమైనటువంటి గుణమునకు దయా అని పేరు శాస్త్రంలో. నాకు భూతదయ ఉందనుకోండి, భూతదయ ఉంది అని గుర్తేమిటంటే, నేను ఏ కారణం చేతనో విద్యుత్ చీగల మించి విద్యుద్ఘాతం తిని కింద పడిపోయినటువంటి కాకైనా సరే, అయ్యయ్యో అని వెళ్ళి కాసి నీళ్లు చల్లి గబగబా తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి కాసిన నూకలో ఏవో పోసి తినిపించి పర్వాలేదు దీనికి స్వస్థత కలిగింది అన్ననాడు పట్టుకెళ్ళి ఆ కాకిని విడిచిపెట్టేశాను అనుకోండి, అప్పుడు నా యందు ఉన్నటువంటి భూతదయానబడేటటువంటి గుణము ఆచరణాత్మకముగా వ్యక్తమైతే దయ. అంతేకాని నాకు అన్నీ తెలుసండి, అన్ని ప్రాణులను చాలా గౌరవించాలండి అని చెప్పేసి కనపడ్డ వాళ్ళందరినీ కొడితే అది కాదు దయ అంటే. దయ అంటే వ్యక్తమైతేనే దయ, దట్ విచ్ ఇస్ మేనిఫెస్టెడ్ అంటారు. అంటే వ్యక్తమైతే, ఆచరణాత్మకమైతే భూతదయ అని పేరు. ఎప్పుడైతే ఆయన యోగస్థ క్రియకర్మాణి అన్నాడో ఆ మాట అన్న ఉత్తర క్షణంలో వైదికమైన కర్మాచరణము చెయ్యమని మాత్రమే శాసనము, తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు అప్పటికి బాగుంటాయి, తరువాతి కాలంలో విచారమునకు కారణమవుతాయి. ఒక వయస్సులో చేసిన పని సంతోషంగా ఉంటుంది, అప్పటికది నేను చాలా మంచి పని చేశాననిపిస్తుంది. ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఆ పని చాలా బాధాకరం అవుతుంది. దశరథ మహారాజు గారు ఇచ్చ వచ్చిన రీతిలో వేటాడాడు ధర్మం తప్పి. వేటాడినప్పుడు ఆయనకి బాగుంది, మంచి చీకట్లో శబ్దమును బట్టి బాణం వదిలేశాడు, మునికుమారుడికి తగిలేసింది. ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు, నేను ఎలా అయితే కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నానో అలాగే నువ్వు కూడా కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతావురా అన్నాడు. దశరథుడు సంతోషించాడు. ఆయన అనుకున్నాడు, మా వంశంలో చాలామందికి పిల్లలు లేకపోతే ఇబ్బంది పడ్డారు, కొడుకులు లేరు కొడుకులు లేరని పెద్ద పెద్ద యాగాలు చేశారు, ఈయన నాకు కొడకా కొడకా అంటూ వెళ్ళిపోతావంటున్నాడు కాబట్టి నాకు కొడుకుంటాడు అని సంతోషించాడు. కౌశల్యతో చెప్పుకున్నాడు. ఆ వయస్సులో శాపం సంతోషం అనిపించింది. నిజంగా కొడుకుని విడిచిపెట్టి చచ్చిపోవలసి వచ్చిన రోజున, రామా రామా అంటూ చచ్చిపోవలసి వచ్చిన రోజున నాకు ఇప్పుడు మునిశాపం గుర్తొస్తోంది కౌసల్య, ఆ రోజున ఏమో అనుకున్నాను, ఈ రోజున అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత కష్టమో తెలిసి వస్తోంది. ఏ ఆశ్రమాన్ని నువ్వు స్వీకరించాలో కూడా శాస్త్రం చెప్తోంది. ఒకప్పుడు బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం బాగుంది కదా అని పెళ్లి చేసుకుండా ఉండిపోతాను అంటే అప్పటికి బాగుంటుంది. ఓ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలిసిన నాడు నువ్వు ఏది చేస్తున్నా, ఎంతమందికి సంతోషం కలుగుతున్నా నీవు మాత్రం అశాంతితోనే ఉంటావు. వెలుగుతున్న దీపం తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురిచ్చినా తాని మాత్రం కరిగిపోతున్నట్లయిపోతుంది. ఎప్పటి ఆశ్రమం అప్పుడే బ్రహ్మచర్యంలో బాగా చదువుకోవాలి, గృహస్థాశ్రమంలో భార్యని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి, భార్యా బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు పూజ చేయాలి. మెట్ట వేదాంతం అని లోకంలో ఒకటి ఉంటుంది, సంసారంలో ఉంటారు ఉండి ఏమిటండి అనుబంధాలు అంటుంటారు. ఏమిటండి ఈ అనుబంధాలు ఏంటి అలాంటప్పుడు కాషాయం కట్టుకుని వెళ్ళిపో, అలా మాట్లాడకూడదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే బాగా పరిశీలనం చేయాలి శాస్త్రాన్ని. శాస్త్రమును పరిశీలనం చేస్తూ వైరాగ్యమును పొందుతూ ఉండాలి. ఓ ఇవి ఇలా నడుస్తూ ఉంటాయి, ఇది ఈశ్వర కృప, ఇది దీని తమాషా అని తెలుసుకుంటూ ఉండాలి. కానీ పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేవ చేత్, వ్యాసుడు దేవీ భాగవతంలో తీర్పు ఇచ్చాడైనా, నీవు తపసా షడ్రిపూంజిత్వ
భార్యాం పుత్రే నివేశ్యచ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంసారంలో కూర్చొని వైరాగ్యం మాట్లాడతానంటే అది మెట్టవేదాంతం. అది నీ పరిణతి లేనితనాన్ని తెలియచేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడం, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆదర్శం పెట్టుకోవడం కుదరదు.

నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి, నీ జీవితానికి ఆదర్శం గృహస్థే అయి ఉండాలి. తప్పించి నీ జీవితానికి ఆదర్శం ఎవరో ఒక సన్యాసిని తీసుకుని ఆదర్శంగా పెట్టుకుంటారంటే కుదరదు. ఎలా అనుకరిస్తావు? ఎలా కుదురుతుంది నాకు చెప్పండి. శాస్త్రాలు వాటిని అంగీకరించలేదు. అదంతా అయోమయ జీవితాలు, అవి అర్థం పర్థం లేని జీవితాలు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాళ్ళకి సరి అయిన ప్రవేశం లేదు, వాళ్ళు సరి అయిన గ్రంథములను చదువుకోలేదు, వాళ్ళు సరి అయిన గురువుగారి దగ్గర పాఠం చెప్పించుకోలేదు. చెప్పించుకోని కారణం చేత వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తారు. అర్థం పర్థం లేనటువంటి సన్యాసిల్లాగా గృహస్థాశ్రమంలో ఉండి బతుకుతూ ఉంటారు. నాకు పరమ అసహ్యం అలాంటి వాళ్ళని చూస్తే. అలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే అలా ఉండకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండాలి, గృహస్థు గృహస్థుగా ఉండాలి, వానప్రస్థు వానప్రస్థుగా ఉండాలి, సన్యాసి సన్యాసిగా ఉండాలి. అంతేకాని ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఇంకో ఆశ్రమంలోకి కలగాపలగం చేస్తే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సన్యాసం స్వీకరించావు, ఊరు బయటికి వెళ్ళి కూర్చోవు, చెట్టు తొర్రలో కూర్చో, శ్మశాన వాటికలో కూర్చో, నీకెందుకు ఆర్సీసీ బిల్డింగ్? అప్పుడు నువ్వు అడగకూడదు. ఇక నీకు ఏదీ విడిచిపెట్టలేకపోతే కాషాయం ఎందుకు? అన్నీ విడిచిపెట్టేయగలిగితే కాషాయం కట్టుకో. అన్నీ పొంది ఉండి శాస్త్రమును పరిశీలన చేసి క్రమక్రమంగా విడిచిపెట్టడం నేర్చుకుంటున్నానంటే గృహస్థాశ్రమంలో ఉండు, తప్పులేదు. నిలవ చేసుకో, వచ్చే నెల వరకు కావలసిన సంభారములన్నీ ఇంట్లో దాచుకో, దాచుకుని వండుకు తిను. గృహస్థాశ్రమం అంగీకరించింది, నువ్వు తిను, నలుగురికి పెట్టు. చిత్రం ఏమిటంటే ఏ ఆశ్రమమునందైనా తరించవచ్చు, ఏ ఆశ్రమంలో ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేసిన వాడు తరించిపోతాడు. బ్రహ్మచారిగా తరించిపోయిన వాళ్ళు ఉన్నారు, అంతే వయస్సులో ఉండి బ్రహ్మజ్ఞానమును పొందేసి ఆ వయస్సులోనే శరీరం వదిలిపెట్టేసిన తరించిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. గృహస్థుగా తరించినటువంటి వాళ్లతో సమానంగా పోలిక పోలిస్తే గృహస్థు తరించినట్టుగా తరించినంత మంది అసలు ఇతర ఆశ్రమాల వాళ్ళు లేరు. గృహస్థులే అంత తరించారు. వశిష్ఠుడు గృహస్థు కాడా? అగస్త్యుడు గృహస్థు కాడా? అత్రి గృహస్థు కాడా? అంతవరకెందుకో? రేపు చెయ్యబోయే శ్రీరామనవమి సీతారాములు గృహస్థులు కారా? పార్వతీ పరమేశ్వరులు గృహస్థులు కారా? బ్రహ్మ సరస్వతి గృహస్థులు కారా? ఏమి నీకు ఆదర్శం తక్కువైంది? గృహస్థులుగా ఉండి వాళ్ళందరూ తరించలేదా? త్యాగరాజస్వామి గృహస్థాశ్రమంలో ఉండి జీవితాన్ని పండించుకోలేదా? అన్నమాచార్య స్వామి వారి జీవితాన్ని పండించుకోలేదా? పురంధరదాస్ గారు పండించుకోలేదా? క్షేత్రయ్య గారు పండించుకోలేదా? వీళ్ళందరూ పెళ్లి మానేస్తేనే తరించారా? వీళ్ళందరూ బట్ట మారిస్తేనే తరించారా? లోపల మారితే చాలు తరించగలరు. శాస్త్రం మనకి చెప్తోంది కావలసిన మార్పు పై బట్ట మీద కాదు, కావలసిన మార్పు లోపల. లోపల మార్పు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా తరిస్తావు. ఎక్కడ ఉన్నావో అక్కడ ఎలా ఉండడాలో నీకు వస్తే చాలు, నువ్వు తరించగలవు. లేనినాడు లేనిపోనే అయోమయం ఏర్పడుతుంది ఆశ్రమాల్లో. కాబట్టి ఆశ్రమము అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆశ్రమము అంటే మనుష్య జీవిత దశ తప్ప ఆశ్రమము అంటే నేను వేరొక రకంగా అన్వయం చేయట్లేదు అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యము ఆశ్రమం. బ్రహ్మచర్యమునందు నువ్వు ఏం చెయ్యాలి? నీ ఇచ్ఛ మాత్రం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. గృహస్థు నువ్వు ఎలా గృహస్థుగా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. అంతేకాని నువ్వు గృహస్థుగా ఉంటూ వేరొక ఆశ్రమాన్ని అనుకరిస్తానంటే కుదరదు. నువ్వు వానప్రస్థు, వానప్రస్థుగా నువ్వు ఎలా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. నువ్వు సన్యాసి, నువ్వు సన్యాసిగా ఎలా ఉండాలని వేదం చెప్తోందో నువ్వు అలాగే ఉండాలంతే. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా తరిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ధర్మం అన్న మాటని నాలుగు ఆశ్రమాలు తప్పించుకోలేవు. బ్రహ్మచారి ధర్మం నుండి తప్పుకోలేడు, ఆ చట్రంలోకి ఇమడాలి. గృహస్థు ధర్మం నుండి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. వానప్రస్థు ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. సన్యాసి ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా పండిపోతావు అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, ఆయన పేరు చెప్తే చాలు పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆయన సన్యసించారు 13వ ఏట. ఆయన సన్యసించి సన్యాస ధర్మము ఎలా ఉంటుందో 100 సంవత్సరములు అలాగే బతికారు. అలా బ్రతికారు కాబట్టే ఆఖరికి ఆయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని అక్కడ పెట్టినా ఆయనది దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో ఆయన

భౌతిక కాయ దర్శనానికి కూడా అలాగే వెళ్ళారు. ఎవడు పైన చొక్కా బనీను ఉంచుకుని వెళ్ళలేదు పరమాచార్య ఆ శరీరాన్ని చూసినప్పుడు, విప్పి వెళ్ళారు. అది ఒక జీవితంలో పట్టుకున్న ధర్మానికి నిదర్శనం. ఒక మనిషికి కీర్తి, ఒక మనిషికి అభ్యున్నతి, ఒక మనిషికి ప్రతిష్ట, ఒక మనిషికి శాంతి, వాడున్న చోట 10 మందికి శాంతి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? ఆయన పట్టుకున్న ధర్మం నుంచి వస్తాయి. కాబట్టి సన్యాసి సన్యాస ధర్మాన్ని పట్టుకున్నారు పరమాచార్య, ఎన్నడూ వాహనం ఎక్కలేదు. ఒక్కనాడు ఆయన జీవితంలో వాహనం ఎక్కలేదు. ఆయన కాలినడకనే వెళ్ళారు. సన్యాస ధర్మం అలా చెప్తోంది, అలా పట్టుకున్నారు, ఆయన అలా తరించారు. మహానుభావుడై లోకానికి ఆదర్శవంతులయ్యారు. ఆయన ఎప్పుడూ మీ అందరూ కూడా ఇలా నడవండి అని ఆయన చెప్పలేదు. అది సన్యాసి ధర్మం. కాబట్టి ఆయన నడిచారు. నేను నా ధర్మమునందు ఎంత పూనిక పొంది ఉన్నానో మీరు మీ ధర్మమునందు అంత పూనిక పొంది ఉండండి అని చెప్పారు. రాత్రి 2 గంటల వరకు గడ్డివాము దగ్గర కూర్చుని మాట్లాడిన తర్వాత అనుష్ఠానానికి లేస్తుంటే 90 సంవత్సరాల వయస్సులో, అప్పుడు ఒక ఆవిడ వచ్చి ఏవో అడిగింది, పిల్లని తీసుకొచ్చి ఏదో ఆవిడ బాధలు చెప్తోంది. చెప్తుంటే ఆశ్రమం సెక్రటరీ విసుక్కున్నాడు. తెల్లవారి 3 అవుతోందమ్మా, ఆయన పడుకోలేదు, ఇప్పటి వరకు ధర్మ సందేహాలు చెప్తూనే ఉన్నారు. 3 అయిందమ్మా, స్నానానికి వెళ్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా మీ సందేహాలే,

0: FM 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలామంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగానూ అనవసరంగానూ వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రెళ్లల్లా కాకుండా గోధుమ వ్రెళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రెళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు

0: ఖండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
1: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా మందంగా పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
0: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కుళ్లను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉప్పదనాన్ని మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉప్పదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాంక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్ తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 ఇంటిని తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు.

0: లేదు. ఒకసారి నాడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3 నుంచి 5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవీ వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని, సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి, పైగా కలుపు మొక్కలు, తెగుళ్ళు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని, సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులన్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులన్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ, ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడు. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా

0: ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడి
1: సంప్రదించండి.
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. పిల్లలు చేసే అల్లరి పనులు చూడమచ్చడిగానే ఉంటాయండి, కానీ వారి అల్లరి శృతి మించితే మాత్రం ప్రమాదం. పిల్లల పెంపకం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసే కొంటి పనుల వల్ల ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో అల్లరి చేయని పిల్లలు అంటూ ఉండరు, అలాగే దెబ్బలు తగిలించుకోకుండా ఏ పిల్లలు పెరగరు. కొంతమంది పిల్లలు బలపాలు మింగటం, గాజు వస్తువులను పట్టుకోవడం, కాయిన్స్ మింగటం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తల్లులకి ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడే కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. 1-2 ఏళ్ల వయసు గల పిల్లలు ప్రతి వస్తువుని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా నోట్లో పెట్టుకున్న వస్తువులు గొంతుకు అడ్డం పడినప్పుడు కంగారు పడకుండా ముందుగా వాళ్లకు గాలినైతే బాగా తగిలినివ్వాలండి. ఒక చోట నిటారుగా నిలబెట్టి వారి నడుము భాగాన్ని కొద్దిగా వంచి మెడ నడుముకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మెడకి వీపుకి మధ్య భాగంలో నిదానంగా 1-2 దెబ్బలు వేశారనుకోండి, గొంతులో ఉన్నది ఇట్టే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పిల్లల్ని వైద్యుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా ఏ గాజు వస్తువులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు గాజు వస్తువులు కింద పడేస్తే వాటిని వెంటనే శుభ్రం చేసేయాలండోయ్, లేకపోతే పిల్లలు వాటి మీద కాలు వేసే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే మెత్తటి స్పాంజ్ పెట్టి తుడిస్తే చిన్న చిన్న గాజు రవ్వలు కూడా దానికి అంటుకుని వచ్చేస్తాయి. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
4: ధ్రువంతే నో బృహస్పతి ధ్రువంత

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

0: ఆగ్రహ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆగ్రహ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పిల్లలకు ఏమైనా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే వెంటనే ఒక కాటన్ గుడ్డను తడిచేసి రక్తం కారే ప్రాంతంలో గట్టిగా కట్టాలండి. ఇలా చేస్తే రక్తం కారడం ఇట్టే ఆగిపోతుంది. వంట పూర్తయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయడం చాలా మంచిది. పిల్లల్ని వాటి వైపుకు వెళ్లకుండా చూసుకోవాలి. వేడి వస్తువులు పిల్లల మీద పడినప్పుడు వెంటనే వాటిని చల్లనీళ్లతో కడిగి ఒక మెత్తటి గుడ్డతో అద్దాలండి. తుడవకూడదు, తుడిస్తే చర్మం అయితే ఉడిపోతుంది. ఇంట్లో స్కిన్ ఆయింట్మెంట్ ఉంటే దాన్ని కాలిన చోట రాసి ఆ తర్వాత వైద్యుని అయితే సంప్రదించాలి. క్రిమి కీటకాలను చంపడానికి రకరకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని పిల్లలకు అందకుండా ఎత్తులో అయితే ఉంచాలండి. ఒకవేళ అవి అందితే మాత్రం ఏమిటో తెలియక వాటిని తినడం తాగడం వంటివి చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోర్లా వేసుకుని నోట్లో చూపుడు వేలు పెట్టి కడుపులోకి వెళ్లిన క్రిమి సంహారాలను వాంది చేయించాలి. ఆ సమయంలో వారికి ఎలాంటి ద్రవఘన పదార్థాలను ఇవ్వకూడదు. శ్వాస సరిగ్గా ఆడుతుందో లేదో చూసుకుని వెళ్ళకిల్లా పడుకోబెట్టి గాలి బాగా తగిలేలా చూడాలి. ఆ తర్వాత వెంటనే ఒక వైద్యుడి దగ్గరికైతే తీసుకెళ్లాలండి. కొంతమంది పిల్లలు ఉన్నారంటే ముక్కుల్లో, చెవుల్లో బలపాలు, పెన్సిల్లు పెట్టుకుంటూ ఉంటారు. పొరపాటున అవి లోపల ఇరుక్కుపోతే వాటిని మనం బలవంతంగా లాగడం వంటి పనులు చేయకూడదండి. ఆ భాగానికి ఎలాంటి ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడాలి. వెంటనే డాక్టర్ దగ్గరికైతే తీసుకువెళ్ళాలి. సరైన చికిత్స అయితే చేయించాలండి. పిల్లలు కింద పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు బెనకడం, విరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో దెబ్బ తగిలిన ప్రాంతాన్ని ముందుగా ఐస్ క్యూబ్స్ తో అద్దాలి. ఆ ప్రాంతానికి ఏ విధమైన ఒత్తిడి కలగకుండా వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని మనకు తెలియని వైద్యం చేయడం అస్సలు మంచిది కాదండోయ్. ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా తల్లిదండ్రులు కొంచెం సమయస్ఫూర్తితో అయితే వ్యవహరించాల్సి ఉంటుందండి. ప్రథమ చికిత్స చేసిన తర్వాత సంబంధిత వైద్యుని సంప్రదించడం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మ్యాక్ లిజనర్స్, మనం తినే ఆహార పదార్థాలు సవ్యంగా జీర్ణమై మన శరీరం చేకూరాలంటే వాటిని పళ్ళతో మెత్తగా నమిలి మింగాలండి. లేకుంటే అవి సరిగ్గా జీర్ణం కాకపోగా ఉదర సంబంధితమైన వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. అందుచేత మన నోట్లో గల పళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగాను, బలంగాను మరియు ఆరోగ్యవంతంగాను ఉండే విధంగా చూసుకోవాలి. మన పూర్వీకులు దంత సంబంధితమైన వ్యాధుల నివారణకు ఉపయోగించిన ఒక పలు రకాల ఔషధాల గురించి అయితే తెలుసుకుందామండి. పంటి నొప్పి, పిప్పంటి నొప్పి నివారించడానికి పుల్లబచ్చలి, మునగవేరు, ముక్కుతిమ్ముడి, తీగ, మూర్ఖండ చెట్టు, లవంగాలు, లవంగాల నూనె, వాగుడుకాయ, చెవుల పిల్లి తీగే, జాము చెట్టు, జిల్లేడు చెట్టు, నీలి చెట్టు, పోస్తుకాయ, కాసిన గింజలు, దాల్చిన నూనె, నల్ల ఉమ్మెత్త, శొంఠి, శివనింబి మొదలుగైనవి వాడేవారట. మరి చిగుళ్ల వాపు నొప్పి నివారించడానికేమో నెలగొరుగుడు చెట్టు, నేరేడు చెట్టు, ములగోరింట చెట్టు, దాని గింజలు, మామిడి ఆకు, పువ్వులు, మేడి చెట్టు, పోస్తుకాయ, నల్లతుమ్మ చెట్టు,

ఇలాంటివి వాడేవారట. మరేమో చిగుళ్ళ వెంట రక్తం మరియు చీము పట్టడాన్ని నివారించడానికేమో దానిమ్మ చెట్టు, పొగడు చెట్టు, నల్లతుమ్మ చెట్టు, పురుగుడు చెట్టు, గచ్చకాయ, మాచికాయ, కపిరి మొదలైనవి వాడేవారట. ఇక చిగుళ్లకు బలము చేకూర్చడానికి రూమి, సమస్తకి మామిడాకు, లవంగాలు, లవంగాల నూనె వీటితో చేసిన ఔషధాలనైతే తీసుకునేవారటండి. ఇక దంతరోగ నివారణకైతే పక్కి చెట్టు, పొగడ చెట్టు, మర్రి ఉడలు, మూర్ఖండు చెట్టు, మామిడి ఆకు, మామిడి పువ్వు, రూమి మస్తకి, ఇంకా లవంగాల నూనె, వెంపంకి చెట్టు, వేగసి చెట్టు, తమలపాకులు, కొబ్బరి చిప్పల చమురు, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, చెండ్ర చెట్టు, జమ్మి చెట్టు, అబ్బో ఇలా చాలానే వాడేవారటండి. ఇక మరేమో నాలుకపూత, నోటిపూత నివారించడానికేమో తాలిసిపత్రి, తెల్లమద్ది చెట్టు, దానిమ్మ చెట్టు, నల్లతుమ్మ చెట్టు, నేల ఉసిరిక చెట్టు, పెద్ద పల్లేరు చెట్టు, మర్రిపాలు, మాచికాయ, కొబ్బరి కురిడి, కొబ్బరి పువ్వు ఇలా వాడేవారట. ఇక నోటి దుర్వాసన నివారించడానికేమో నేల తంగేడు చెట్టు, పచ్చిపోక, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు, జాజికాయ, జాపత్రి మరియు దాల్చిన చెక్క. ఇక నోటిలోను, గొంతులోను, అంగట్లోను పొక్కులు వచ్చినప్పుడు వాటిని నివారించడానికైతే కొబ్బరి పువ్వు, ఖర్జూర పువ్వు, గోరింటి చెట్టు, తాలిసి చెట్టు పత్రి, తెల్ల మద్ది చెట్టు, మెట్ట తామర, అడవి ద్రాక్ష, అల్లము, ఇంగువ ఇలాంటివైతే వాడేవారటండి. ఇక నోటి నరములు జబ్బులు నివారించడానికైతే భూతులసి, బాలింతబోలు, రససిందూరము, ఆకుపత్రి, ఇంగువ, పోకులు. నోటిలో అధికంగా నీరు ఒకవేళ వస్తే దాన్ని నివారించడానికైతే నేరేడు చెట్టు, సరళ దేవదారు, మాచికాయ, ఉసిరికాయ, ఆకుపత్రిము ఇలా వాడేవారట. ఇక నోట్లోని కొన్ని కొన్ని రోగాలను నివారించడానికి నిమ్మపండు, నీలాంజనము, రసాంజనము, మాలమూతి, మాలాతి పుష్పము ఇలా వాడేవారట. ఇక నోట్లో గాయాలైతే మానడానికి కవరి అయితే వాడేవారటండి. మన పూర్వీకులు ఇలాంటి తదుపరి సమస్యలనైతే పరిష్కరించడానికి ఇలాంటి ఔషధాలు అయితే వాడేవారట. ఓకే లిజనర్స్, మరి నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మళ్ళీ తిరిగి రే ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇల్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0818162234.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 170 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: సమస్య
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: विष्णु FM 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం దేవుడి దీవెనలు తెలుగు పాఠం వింటారు.
2: శ్రీ అరవింద్ ఘోష్ గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, అన్నింటినీ మించి గొప్ప మానవతావాది. భారతదేశ పునర్నిర్మాణానికి, భారతీయులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి, యావత్ ప్రపంచంలో మానవత్వం సాధించడానికి సమైక్య విధానం అనే నూతన భావజాలాన్ని శ్రీ అరబిందో ప్రతిపాదించారు. విద్య ద్వారా సంపూర్ణ మానవత్వం వికసిస్తుందని, విద్యా లక్ష్యాలు మానవ స్వభావసిద్ధమైన సామర్థ్యాల్ని వెలికితీసే విధంగా ఉండాలని, అందుకు తగిన అంశాల్ని, పద్ధతుల్ని కూడా ఆయన సూచించారు. శ్రీ అరబిందో సూచించిన సమైక్య విద్యా విధానంలో విద్య, విద్యార్థి, ఉపాధ్యాయుడు, వ్యక్తి వికాసం, సమాజ వికాసం అనే అంశాలు ఆధారంగా ఉండాలని, అప్పుడే అది సరైన విద్య అవుతుందని నిర్దేశించారు. అంతేకాదు, విద్యార్థికి విద్యాబోధన ఏ విధంగా జరగాలో, ఉపాధ్యాయుడు ఆచరించాల్సిన విధానాలేమిటో కూడా ప్రత్యేకంగా సూచించడం జరిగింది. శ్రీ అరబిందో విధానం ప్రకారంగా విద్యార్థికి విద్య 7 లేక 8 సంవత్సరాల నుండే ప్రారంభించబడాలి. విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి. దృఢమైన విషయాలేవీ పాఠ్యప్రణాళికలో ఉండకూడదు. విద్యార్థి స్వాభావిక పద్ధతులను పెంచేదిగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

0: విద్య మానవ స్వభావానికి అద్దం పట్టేదిగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వివరించిన విధానాల్ని గురించి ఇప్పుడు తెలుసుకుందామా?
1: అరబిందుని పూర్తి పేరు అరబింద ఘోష్. తండ్రి కృష్ణధన ఘోష్, తల్లి స్వర్ణలతాదేవి. ఆగస్టు 15, 1872 కలకత్తాలో అరబిందుడు జన్మించాడు. ఆయన 7వ ఏటనే విద్యాభ్యాసానికై ఇంగ్లండ్ వెళ్లాడు. 1893 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బరోడా కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ బెంగాల్ విభజనతో రాజకీయ రంగంలో ప్రవేశించాడు. కొన్నాళ్లు కారాగారంలో గడిపినప్పుడు ఆయనకు కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. జైలు నుండి విడుదలైన తరువాత కలకత్తా వదిలి పాండిచ్చేరిలో స్థిరపడ్డాడు అరబిందుడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి తన కాలమంతా ధ్యానంలోనే గడిపాడు.
2: మానవాళి ఎదుర్కొంటున్న పలు గడ్డు సమస్యల పట్ల దృష్టి సారించాడు అరబిందుడు. ఆయన అధ్యయనంలో తత్వం, విద్య, సాహిత్యం, ఆధ్యాత్మిక శాస్త్రం, సమగ్ర యోగ, దివ్య జీవితం చోటు చేసుకున్నాయి. ఆయన గొప్ప విద్యావేత్తగా గుర్తింపబడ్డారు. ఇప్పుడు మనం అరబిందుడు విద్య గురించి చెప్పిన విషయాలని చర్చించుకుందాం.
1: విద్యా లక్ష్యాలు రెండు. ఒకటి వ్యక్తిపరమైంది, రెండవది సామూహికమైంది. విద్య వ్యక్తికి పటిష్టమైన ఆరోగ్యమైన శరీరధారుఢ్యాన్ని ఇవ్వాలి. సత్ప్రవర్తన, స్వయం ఆధిపత్యం, సాధనలో సహకారం అందించాలి. తన సహజ సామర్థ్యాలను కనిపెట్టి సామరస్యంతో వికసింపచేసే చక్కటి అవకాశాలను కల్పించాలి.
2: ఇక సామూహిక దృక్పథంతో చూసినట్లయితే విద్య వ్యక్తిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అంటే సమాజంలో అందరితో సామరస్య సంబంధాలతో సమాజానికి ఉపయోగపడేలా ఉంటూ ఒక పౌరుడిగా తన కర్తవ్యం హుషారుగా నెరవేర్చాలి. మొదట తన దేశ ప్రజల కోసం, తర్వాత విశ్వమానవ జాతి కోసం పాటుపడాలి.
1: విద్య అనేది వ్యక్తి, అతని దేశ ప్రజలు, విశ్వమానవ జాతి అనే 3 అంశాల చుట్టూ అల్లుకుని ఉంటుందన్నది అరబిందుని అభిప్రాయం. ఈ 3 ఆశయాలు న్యాయబద్ధమైనవే. ఇవి సాధించడానికి వ్యక్తికి సమాజానికి మధ్య ఉన్న సంబంధం, సరి అయిన అవగాహన అవసరం. వ్యక్తి, సమాజం ఒకరికొకరు సహకారం చేసుకుంటూ కలిసికట్టుగా పెరుగుతారు. ఈ సామరస్యత ఎలా సాధ్యమో అరబిందుడు చక్కగా చెప్పాడు.
2: అసంపూర్ణ దృష్టి వల్ల మానవుడు ఒకదానికి ప్రాముఖ్యతనిస్తూ మరోదానికి హాని చేకూరుస్తున్నాడు. ప్రస్తుత కాలంలో సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వ్యక్తికి తక్కువ ప్రాముఖ్యం ఇవ్వటం జరుగుతోంది. అందువల్ల విద్యా లక్ష్యాల్లో సమాజ లక్ష్యాలు పైచేయిగా, వ్యక్తిపరమైన లక్ష్యాలు కింది చేయిగా ఉన్నాయి.
1: నేటి విద్య ఎంతసేపు వ్యక్తిని సమాజ అవసరాలకు సరిపోయేలా ఎలా తీర్చిదిద్దాలి అని ప్రయాసపడుతూ ఉంది. నానాటికీ పెరుగుతున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల ఆవశ్యకత తీర్చడానికి అనేక కొత్త సంస్థలను స్థాపించి వాటికి అనుగుణమైన విద్యా కార్యక్రమాలు తయారవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత అభివృద్ధికి అతి స్వల్ప ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉంది.
2: దీనివల్ల మన సమాజంలో విద్యార్థులని విద్య పూర్తివ్వగానే ఇక జీవించండి అని జీవితంలోకి తోసేస్తున్నాం. కుటుంబం, స్నేహితుల సహాయంతో ఉద్యోగం వెతుక్కుని సమాజంలో నిలదొక్కుంటున్నారు. కాని ఏదటం రానివాణ్ణి నదిలోకి అకస్మాత్తుగా తోసేసినట్లు చాలామంది ఎన్నో కష్టాలకు గురవుతున్నారు.
1: ఇందుకు ఒక కారణం వంశపారంపర వృత్తులు తొలగిపోవడం, పిల్లలు తల్లిదండ్రుల వృత్తులను కొనసాగించలేకపోవడం వల్ల, ముందుకంటే ఈనాడు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈనాడు పిల్లలు ఎక్కువగా సురక్షితం లేని మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
2: మన సమాజంలో పోటీకి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల తెలివిగల వారికి అది ఉత్తేజాన్ని కలిగిస్తూ పెద్ద స్థానంలో ఉంచుతూ తెలివి తక్కువ వారిని సమాజం నుండి పక్కకు తొలగిస్తోంది. వారు బతుకంతా కుంగిపోతూ ఆశాభంగంతో జీవిస్తున్నారు. దీనికి కారణం మన ప్రస్తుత విద్యా వ్యవస్థ. పోటీకి బదులు సహకార సమ్మేళనానికి ప్రాముఖ్యత ఇవ్వనంత వరకు పరిస్థితుల్లో మార్పు రావటం కష్టం.
1: అరబిందుని విద్యా విధానంలో బాలుడు, ఉపాధ్యాయుడు వారి మధ్య సంబంధాన్ని పరిగణనలోనికి తీసుకుంటుంది. దీనినే సాధారణంగా బోధన అంటాం. అరబిందుడు బాలుడు గురించి ఇలా చెప్పాడు, విద్యార్థి కంటే బాలుడే ముఖ్యం. ఎందుకంటే విద్య బాలుడితో మొదలవుతుంది. గుర్తించుకోవలసిన విషయమేంటంటే బాలుడు వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్నాడు అన్న ప్రక్రియ.
2: అరబిందుడు వ్యక్తిని, సమాజాన్ని వేరుగా చూడ్డు, ఈ రెండింటికి జీవించే హక్కు, పెరిగే హక్కు ఉందని, ఒకరు మరొకరి పెరుగుదలకు తోడ్పడతారని

0: చూపించటమే అరవిందుని జీవిత లక్ష్యమైంది.
1: భారతదేశంలో ఎల్లప్పుడూ మనిషిలో ఒక వ్యక్తిని, ఒక ఆత్మని శరీరం మనసుచేత కప్పబడిన దివ్యతంగా, ప్రకృతిలో కనిపించే సార్వత్రిక ఆత్మగా చూసింది. ఎల్లప్పుడూ మనిషిని మనస్సు, బుద్ధి, నైతిక వాస్తవమైన సౌందర్య సౌఖ్యానికి సంబంధించి ప్రాణాధారమైన భౌతికమైన జీవిగా, ఇవన్నీ ఆత్మశక్తులుగా పరిగణించింది.
0: ఆత్మ జీవిని నిద్రలేపి అభివృద్ధిపరచటమే మానవుని గొప్ప లక్ష్యం. మానవుని శరీరం మనస్సులోని ఆత్మ కోసం విద్య ఒక సాధనగా పనిచేయటమే నిజమైన విద్య. నిజమైన విద్య ఇటు వ్యక్తి అటు దేశం కోసం పాటుపడుతుంది.
1: ఆత్మను వెలుపలికి తీసి సాధనాలపై స్వయం ఆధిపత్యాన్ని సమర్థించుకుంటూ, అనుభవాలను చేర్చుకుంటూ పెరుగుతూ జీవిత శక్తులను ప్రదర్శించడమే విద్య యొక్క గొప్ప లక్ష్యం.
0: విద్యా విధానానికి ఆధ్యాత్మిక చింతన ఆధారం కావాలి. వ్యక్తి శరీరంలో, మనస్సులో, జాతిలో ఆధ్యాత్మిక చింతన విద్య ద్వారా రూపొందాలి అంటారు. బాహ్య ప్రపంచాన కనపడే మానవాకారం నిజమైన మనిషి రూపం కాదు.
1: ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా మరో మనిషి, నిజమైన మనిషి దాగి ఉన్నాడు. ఆ నిజమైన వ్యక్తిని బహిర్గతం చేయడానికి పరిశీలన, ధారణ, హేతువాదం లాంటి శక్తులు అవసరం. ఈ ప్రక్రియల ద్వారా అంతర్గతంగా ఉన్న నిజమైన వ్యక్తిని బహిర్గతం చేయాలి.
0: బోధన గురించి అరవిందుడు కొన్ని సూత్రాలు చెప్పాడు. నిజమైన బోధనకి మొదటి సూత్రం ఏంటంటే, ఏ విషయం బోధింపబడదు. ఉపాధ్యాయుడు బోధకుడు కాదు. విద్యార్థిపై దేన్నీ బలవంతంగా రుద్దలేడు.
1: ఉపాధ్యాయుడు అంటే సహకరించేవాడు, మార్గాన్ని నిర్దేశించేవాడు. అతని పని సూచించడమే కాని నెత్తిన రుద్దడం కాదు. వాస్తవానికి ఉపాధ్యాయుడు విద్యార్థుల మనస్సుకి ఏ శిక్షణ ఇవ్వడు. విజ్ఞాన సాధనాలను ఎలా మెరుగుపరుచుకోవాలో చూపిస్తాడు.
2: అలా ఈ ప్రక్రియలో సహాయపడుతూ ఉత్తేజపరుస్తాడు. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందివ్వడు. తనంతట తానే విజ్ఞానాన్ని ఎలా అలవరుచుకోవాలో చూపిస్తాడు.
0: విద్యార్థుల లోపల ఉన్న విజ్ఞానాన్ని వెలుపలికి తీయడు. అది ఎక్కడున్నదో చూపించి ఎలా వెలుపలికి వస్తుందో చూపిస్తాడు.
1: విజ్ఞానాన్ని విద్యార్థి స్వధర్మ స్వభావముల వల్లే సమకూర్చుకోవాలి. ఈ సూత్రం ఎదిగిన పిల్లల, వయోజనుల మనసుకు వర్తిస్తుంది. పిల్లలకి పనికిరాదు అన్న విచక్షణ సంప్రదాయ సిద్ధాంతం వివేకం లేని సిద్ధాంతం. పిల్ల పెద్దకైనా, మగ ఆడకైనా మంచి బోధనకు ఒకే ఒక గంభీర సూత్రం ఉంది.
0: వయస్సులోని తేడాలు సహకారం అందించడంలో, కావలసిన మార్గదర్శకత్వంలో హెచ్చుతగ్గులు సూచిస్తుంది తప్ప వారి గుణాన్ని మార్చదు. మరోలా చెప్పాలి అంటే, ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్టు గురించి తనకు తెలిసిన విజ్ఞానం విద్యార్థికి అందివ్వాలి అన్న ఆలోచన తప్పు. పిల్లవాడు తనంతట తానే ఎలా నేర్చుకోవాలో చూపించాలి.
1: పిల్లవాడు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కావలసిన అభ్యాసన పద్ధతులు ఎన్నుకోవడంలో, తను సమీకరించిన, కనిపెట్టిన విజ్ఞానం సమావేశపరచుటలో ఉపాధ్యాయుడు సహాయపడాలి. పిల్లవాడు పనిచేస్తూ కనిపెట్టుట వల్ల నేర్చుకుంటాడు కాని ప్రదర్శించే విజ్ఞానాన్ని వినడం వల్ల కాదు అన్న విషయం ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలి.
0: చురుకైన, సృజనాత్మకమైన ప్రక్రియ కనిపెట్టడానికి దారితీస్తుంది. అప్పుడే పిల్లవాడికి ఆసక్తి, ఆనందం కలిగి ఏకాగ్రత సిద్ధిస్తుంది. విద్య కేవలం మానసిక లేదా మేధా సంబంధమైన జ్ఞానానికి పరిమితం కాకుండా నైతిక విజ్ఞానానికి ఉపయోగపడేలా, మంచి చెడును గ్రహించేలా, సౌందర్యాన్ని అనుభూతితో అవగాహన చేసుకునే సౌందర్య విజ్ఞానం అందించేలా ఉండాలి.
1: ఇక అరవిందుని రెండవ సూత్రం ఏంటంటే, పిల్లవాడి పెరుగుదలకు పిల్లవాడినే సంప్రదించాలి. విద్యార్థి మనసు పెరుగుదలకు వాడి మనస్సునే సంప్రదించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లవాడిని తమకు కావలసిన రూపంగా తయారు చేయడం హీనమైన, అవివేకమైన మూఢనమ్మకం.
0: పిల్లవాడు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఏ గుణాలు కలిగి ఉండాలి, ఎలాంటి భావాలతో, గుణాలతో ఉండాలి, ఏ వృత్తి చేపట్టాలి అని తల్లిదండ్రులు ముందుగానే ఏర్పాటు చేయటం మహా గొప్ప తప్పు. దీన్ని మించిన తప్పు లేదంటారు అరవిందులు. తన ధర్మాన్ని విడిచిపెట్టడానికి ప్రకృతిని బలవంతం చేయటం వల్ల ప్రకృతికి శాశ్వత హాని, పెరుగుదలను ఖండించినట్లు, సంపూర్ణతకు అప్రతిష్ట చేకూర్చినట్లు అవుతుంది.
1: ఇలా చేయడం వల్ల ఇటు దేశానికి దెబ్బ, అటు మానవుని ఆత్మకు నిరంకుశత్వం చేసినట్టు అవడం వల్ల మానవుడు తన మంచి వలన కలుగుచేసే లాభాలను కోల్పోతూ అతనిపైన నకిలీ, రెండవ రకం, అసంపూర్ణమైనవి బలం.

0: వేగవంతం చేస్తున్నాము.
1: మానవుణ్ణి ప్రకృతితో అనుగుణంగా విస్తరించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దోహదపడాలి. ప్రతి మనిషిలో కొంత దివ్యమైంది ఉంది. సంపూర్ణతను సాధించడానికి ఎంతో కొంత శక్తిని, అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు. చెయ్యాల్సిందేంటంటే దాన్ని కనుక్కొని అభివృద్ధిపరిచి ఉపయోగించుకోవాలి.
0: ప్రతి విద్యార్థిలో అంతర్గత శక్తి ఒకటి ఉంటుంది. ఈ బీజమే అంకురించాలి. తల్లిదండ్రులు అది తెలియక తమ బిడ్డలపై తమ విద్యా విధానం రుద్దరాదు. పిల్లవాడి పెరుగుదల విధానం ఎరిగి అనువగు విద్యను అందించాలి. పెరుగుతున్న ఆత్మకు తనలోని మంచిని వెలుపలికి తీసి ఒక ఉత్తమమైన ఉపయోగానికి సంపూర్ణంగా తయారు చేయటమే విద్య యొక్క ముఖ్య లక్షణం.
1: పిల్లవాడి ప్రతి భాగానికి తన స్వంత ధర్మం, పెరుగుదలకు స్వంత విషయాలు, స్వంత అవసరాలు, స్వంతంగా సాధించాల్సినవి ఉంటాయి. అది అనుభవంతో పెరుగుతుంది. నిజానికి వాటి పెరుగుదల మెలిపెట్టకుండా, హాని చేయకుండా, వికృతంగా కాకుండా, ఏ బాహ్య ప్రేరణ కారణం లేకుండానే జరగాలి.
0: వివిధ భాగాలు, సాధనాలు లాంటివి వాటిని తగిన విధంగా అభివృద్ధి పరచి బలపరచాలి. అవన్నీ విధేయంగా ఉండడానికి శిక్షణ ఇవ్వాలి. ఎవరికి విధేయంగా అనుకుంటున్నారు? ఉపాధ్యాయుడికి కాదు సుమా, కేంద్ర విజ్ఞానానికి, వికసించే ఆత్మ సంకల్పానికి విధేయంగా ఉండాలి.
1: వాస్తవానికి పిల్లవాడు పెరుగుతున్న ప్రతి స్థాయిలో ఉపాధ్యాయుడు వాడి నిజమైన అవసరాలు, అభిరుచులు కనుక్కొని వాటికి అనువైన, సరిపోయే కార్యక్రమాలు కల్పించినట్లయితే పిల్లవాడి మనస్సును బలవంతం చేయాల్సిన అవసరమే ఉండదు. పిల్లవాడు బాహ్య ప్రేరణ లేకుండా పనిలో నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో, అలసట లేకుండా సంతోషంగా నిమగ్నుడవుతాడు. ఇదే సహజమైన, ఆరోగ్యకరమైన విద్య అంటారు అరవిందుల వారు.
0: ఇక మూడవ సూత్రం ఏంటంటే, పిల్లలకు ఏ విషయమైనా తెలిసిన దాని నుండి, తెలియని దానికి, దగ్గరి నుండి దూరానికి అనే పద్ధతిలో చెప్పినట్టయితే సులభంగా అర్థమవుతుంది.
2: విన్నారుగా, శ్రీ అరబిందో సమైక్య విద్యా విధానంలో విద్య అనేది విద్యార్థి సర్వతోముఖ వికాసానికి ఏ విధంగా తోడ్పడాలో, బాలుడు తనకిష్టమైన రీతిలో విద్యను పొందగలిగిన నాడే జాతి పరిపూర్ణతను పొందగలుగుతుంది, అదే సంపూర్ణ విద్య. విద్యకు హద్దులు, సరిహద్దులు ఉండకూడదు. జ్ఞానమనేది ప్రపంచ పౌరులందరూ హక్కుగా పొందాలి. అప్పుడే ప్రపంచ దేశాలు చక్కటి భావితరాల వారసుల్ని తయారు చేసుకోగలుగుతాయి అని అరబిందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం దేవుడి దీవెనలు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం నీతి పద్యాలు తెలుగు పాఠం వింటారు.
2: మన దేశంలో చాలామంది విద్యావేత్తలు, తత్వవేత్తలు నూతన విద్యా విధానం గురించి చర్చించారు. నూతన విద్యా విధానంపై వారి వారి సూచనల్ని, అభిప్రాయాల్ని, ఆచరించవలసిన పద్ధతుల్ని, లక్ష్యాల్ని కూడా తెలియజేశారు. అటువంటి వారిలో ఒకరైన శ్రీ అరబింద్ ఘోష్ను గురించి మనం తెలుసుకుందాం. శ్రీ అరబిందో సమైక్య విద్యా విధానాన్ని సూచించి ఆ విధానానికి ఆచరించవలసిన పద్ధతుల్ని, అంశాల్ని, తీసుకోవలసిన జాగ్రత్తల్ని, ఉండవలసిన పరిస్థితుల్ని కూడా విపులంగా చర్చించారు. ముఖ్యంగా ఆయన విద్యార్థికి, ఉపాధ్యాయునికి మధ్య ఉండాల్సిన సత్సంబంధాలని, విద్యాబోధనలో ఉపాధ్యాయుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతుల్ని కూడా వివరించారు. ప్రాచీన కాలంలో ఉన్నట్టుగా విద్యాబోధనలో ఉపాధ్యాయుడే సర్వస్వం కాకూడదు. అతడొక పర్యవేక్షకుడు, మార్గదర్శి, తాత్వికవేత్తగా మాత్రమే ఉండాలి. నిజమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోనే ఉంటాడు. అటువంటి ఉపాధ్యాయుడు భగవంతునితో సమానం. విద్యార్థిని దైవత్వంలోకి నడిపించవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుడిదే అంటారాయన. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. అందుకు ఆయన ముందుగా తన మూర్తిమత్వాన్ని మార్చుకోవాలి. విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించడానికి ముందుగా ఉపాధ్యాయుడు క్రమశిక్షణకు తాను ప్రాతిపదిక కావాలి. ఆయన వస్త్రధారణ సాంప్రదాయకంగా ఉండాలి. నిస్వార్థతతో, నిష్పక్షపాతంతో, ఆత్మవిశ్వాసంతో, సత్యానికి, న్యాయానికి, జ్ఞానానికి మారుపేరుగా ఉంటూ విద్యార్థులకు

0: ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలి అంటూ శ్రీ అరబిందో తన సమైక్య విద్యా విధానంలో ఉపాధ్యాయునికి ఎన్నో సూచనలను ఇవ్వడం జరిగింది. వాటిని ఇంకా విపులంగా తెలుసుకుందాం.
1: అరబిందుడు చెప్పినట్టు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో తెలుసుకుందాం.
2: ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు విజ్ఞానం ఇచ్చేవాడు కాదు, అతడు మార్గదర్శకుడు, సహాయకుడు, అన్నింటికి మించి స్నేహితుడు. ఏదైనా సమాచారం కావలసినప్పుడు, సంకేతం కోసం ఏ దారి కనపడనప్పుడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పిల్లలు సంతోషంగా, నమ్మకంగా ఉపాధ్యాయుడి దగ్గరికి రాగలగాలి. అలా ఉండాలి ఉపాధ్యాయుడంటే. అతడు చూపించాలి, సూచించాలి తప్ప ఏనాడు శాసించకూడదు, ఏది వారి మీద రుద్దకూడదు.
1: సహజంగా ఉపాధ్యాయుడి పట్ల పిల్లవాడు గౌరవాన్ని, అభిమానాన్ని చూపుతాడు. పిల్లవాడు ఉపాధ్యాయుడిని భగవంతునిగా చూస్తూ అతన్ని అనుకరించాలనుకుంటాడు. అప్పుడు ఉపాధ్యాయుడు అటువంటి అనుకరణను నివారించాలి. నిజానికి తను ఒక ఉదాహరణగా మాత్రమే ఉండాలి.
2: మరోవైపు పిల్లలపై తన తప్పులు, తన బలహీనతల యొక్క చెడు ప్రభావం గురించి ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి. ఉపాధ్యాయుడికి ఇలా సూచన ఇచ్చారు, పిల్లలు మిమ్మల్ని గౌరవించాలి అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ప్రతి నిమిషం గౌరవించబడేలా ఉండాలి. ఎప్పుడు నిరంకుశంగా, క్రూరంగా, సహనం లేకుండా, ఓర్పు లేకుండా చిరచిరలాడుతూ ఉండకూడదు.
1: పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు కసురుకొంటూ, అవమానిస్తూ జవాబు చెప్పకూడదు. అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప పిల్లల్ని తిట్టకూడదు. మాటిమాటికి తిట్టడం వల్ల పిల్లలు తిట్లకు గట్టిపడి, అలవాటుపడి ఆ మాటలకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వరు.
2: పిల్లలు మంచి పరిశీలకులు. ఉపాధ్యాయుల బలహీనతల్ని ఇట్టే పసిగట్టేస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఉపాధ్యాయుడు నిజంగా తన విధిని నెరవేర్చాలి అంటే ఎప్పుడూ నిరంతరంగా అధిగమించి ఉండాలి. ఇంతవరకు పిల్లవాడు, ఉపాధ్యాయుడు, బోధన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అరబిందుని సమగ్ర విద్య గురించి తెలుసుకుందాం.
1: అరబిందుడు నిర్దేశించిన గమ్యాలు, మానవుని సంక్లిష్టమైన గుణాన్ని పరిగణనలోనికి తీసుకున్న విద్యని సమగ్ర విద్య లేదా సంపూర్ణ విద్య అని అంటారు. మానవుని సంక్లిష్టమైన గుణాన్ని 5 దశలుగా వివరించడం జరిగింది.
2: విద్యలోని 5 ప్రధాన దశలు మానవుని 5 ప్రధాన కార్యక్రమాలకు సంబంధించినప్పుడే విద్య సమగ్రమైనదిగా, సంపూర్ణమైనదిగా ఉంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేవి మానవుని 5 ప్రధాన కార్యక్రమాలు.
1: వ్యక్తి పెరుగుదలను బట్టి ఈ విద్యాదశలు ఒకదాని తరువాత ఒకటి క్రమంలో సాగుతాయి. అంటే ఒక దశ స్థానం మరొకటి ఆక్రమించుకోవటం కాదు, అన్ని దశలు జీవితం అంతమయ్యేంత వరకు నిరంతరంగా క్రియార్థపూరకం చేసుకుంటూ కొనసాగుతాయి.
2: ఈ 5 ప్రధాన భాగాలలో ప్రతి భాగం పెరుగుదలకు తనదంటూ ఒక నియమం, తనదంటూ ఒక పరిపూర్ణం కలిగి ఉంది. ఈ 5 భాగాలకు సంబంధించిన విద్య యొక్క ముఖ్య కీలక విషయాలను, వాటి పరస్పర సంబంధాలని ఇప్పుడు మనం గమనిద్దాం.
1: అన్నమయ విద్య సంపూర్ణ కౌశలం, అన్ని సంస్కృతుల లక్ష్యం. వ్యక్తుల సంపూర్ణ కౌశలం గురించి పాటుపడుతున్నప్పుడు భౌతిక భాగం అంటే శరీరాన్ని విస్మరించలేం. శరీరం భౌతికానికి ఆధారం. శరీరాన్ని సాధనంగా ఉపయోగిస్తాం. సంస్కృతంలో శరీరం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే ధర్మాన్ని నెరవేర్చడానికి శరీరం సాధనంగా ఉంటుంది.
2: గతంలో ఆధ్యాత్మిక సాధకులు శరీరాన్ని ఒక అంతరాయంగా, అడ్డుగా, తీసివేసేదిగా పరిగణించారు. ఆధ్యాత్మిక కౌశలానికి ఒక సాధనంగా పరిగణించారు. ఆధ్యాత్మిక కౌశలానికి ఒక సాధనంగా చూడలేదు. సాధారణ వైఖరి భౌతికాన్ని, ఆత్మని వ్యతిరేకంగా చూసేలా ఉండేది. భౌతికాన్ని అచేతనమైన, మోటైన, తెలివిలేని, మార్చలేనిదిగా, ఇంకా ఆధ్యాత్మిక అనుభవాలకు ఆటంకంగా చూసేవారు.
1: కాని అరబిందుడు ఏమన్నాడంటే, సంపూర్ణ కౌశలం అంతిమ లక్ష్యం అని. దివ్యమైన జీవితం ఇక్కడ సృష్టించాలన్నది మన ఆదర్శం. ఆత్మ జీవితం ఈ భూమి మీదే నెరవేర్చాలి అని. అంటే భౌతిక విశ్వంలోని పరిస్థితుల్లోనే ఆత్మ రూపాంతర పరిణామం చెందాలి.
2: ఈ ఆదర్శం నెరవేర్చటానికి ముందుగా భౌతిక శరీర కౌశలం, భౌతిక విద్య లక్ష్యంగా ఉండాలి. వ్యక్తికి ఎటువంటి శరీరం ఉన్నా కృషితో, సామర్థ్యంతో, సరైన శిక్షణతో దానిని

0: కౌశల్య జీవితానికి సాధ్యమైనంతగా సమర్థవంతమైన సాధనంగా తయారు చెయ్యాలి. భౌతిక విద్య సమర్థవంతమైన భౌతికాన్ని నిర్మించేదిగా ఉండాలి.
1: ఇక ప్రాణమయ విద్య. ప్రాణమన్నది చర్య ప్రతిచర్యల శక్తులతో నిండి ఉంటుంది. మంచికైనా చెడుకైనా ప్రేరేపించే శక్తి కలది ప్రాణం. ఈ సంక్లిష్టమైన శక్తుల శిక్షణ వ్యవస్థీకరించడమే సత్ప్రవర్తన నిర్మాణానికి అత్యంత ముఖ్యమైంది. అరవిందుడు ఏమన్నాడంటే, ఇది కుటుంబం చేయాల్సిన పని, పాఠశాల బాధ్యత కాదు అని అనుకోకూడదు. ఎందుకంటే నిజమైన విజ్ఞానం లోపలి నుండి వస్తుంది.
0: అది ఉద్భవించడానికి కావలసిన పరిస్థితులు కల్పించాలి. విద్యార్థులకు సత్ప్రవర్తన, సౌందర్యోపాసనకు శిక్షణ ఇవ్వాలి. పిల్లలు బలంగా, ముక్కుసూటిగా, సామరస్యంగా ఉండాలి అంటే పిల్లల్ని వారి బలహీనతల్ని, లోపాల్ని కనుక్కుని వాటిని పారద్రోలేలా చేయాలి. కౌశల్యం సాధించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కాని చాలా వరకు సరైన పరిస్థితులు, నైతిక మానసిక వాతావరణం అనుకూలించక ఆ కోరిక అణగారి చచ్చిపోతుంది. ఆ కోరిక మృదుత్వంతో, సహకారంతో రూపుదిద్దుకుంటుంది.
1: పిల్లవాడికి చూపించాల్సింది ఏమిటి అంటే, సులభమైన పనులతో, సాధనతో కోరిక తీరే మార్గం. అప్పుడు పిల్లవాడు ఇష్టంతో, మెల్లిమెల్లిగా తనపైన, తన శిక్షణపైన బాధ్యత వహిస్తాడు. నైతిక శిక్షణలో మొదటి సూత్రం సూచించడం, శాసించడం కాదు. పిల్లవాడిని సరియైన మార్గంలో పెట్టి వాడికి తన కౌశల్య సాధనలో ప్రోత్సహిస్తూ, గమనిస్తూ, సూచిస్తూ, సహకరిస్తూ ఉండాలి.
0: సౌందర్యోపాసన శిక్షణ ఇంద్రియాల విద్యతో మొదలవుతుంది. వాటి చర్యలు విచక్షణ, సౌందర్యోపాసనతో సాగుతుంది. దివ్యం అంటే పవిత్రం, ఇంకా అందం అని చెప్పుకోవచ్చు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటి వివిధ కళలు బోధనతో పిల్లల్లో వారి సామర్థ్యాలు పెంపొందించడానికి వీలవుతుంది.
1: ఇప్పుడు మనోమయ విద్య. వాస్తవిక జ్ఞానాన్ని జతపరిచి విద్యారూపంలో ఇవ్వడమే గొప్ప తప్పు. ఇది విద్యా ప్రక్రియను తారుమారు చేస్తుంది. విజ్ఞానం ఎలా పొందాలో నేర్చుకోవటం బదులు ఇతరులు పొందిన విజ్ఞానం విద్యార్థి గుర్తుంచుకొని పరీక్షల్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ తప్పు నానాటికీ పెరుగుతున్న శాస్త్రీయ విజ్ఞానంతో పాటు పెరుగుతూనే ఉంది.
0: సరైన మానసిక విద్య వల్ల ఇటు వ్యక్తికి అటు సమాజానికి లాభం ఉంది. వైయక్తిక విషయం అంటే సంస్కృతి. ఇది నీవు ఎంత విజ్ఞానం పొందావు అన్న దానిపై ఆధారపడదు. విజ్ఞానాన్ని ఎలా ఆస్వాదించుకున్నావు అన్నది సమగ్రమైన అవగాహనతో పై ఎత్తులకి ఎదగటంలో ఉంటుంది. సామాజిక విద్య లేదా సామూహిక విద్య ద్వారా ఉపయోగం, ప్రయోజనం ఉండాలి. ఇది వ్యక్తుల జీవితానికి మరియు తోటివారితో సంబంధాలతో కూడినది. విజ్ఞానం సృజనాత్మకతతో కనుక్కోవటమే విద్య లక్ష్యంగానూ, విద్యా పద్ధతిగానూ ఉండాలి.
1: ఇప్పుడు జ్ఞానమయ విద్య. జ్ఞానమయ విద్య ఆత్మకు సంబంధించింది. విద్య ప్రాముఖ్యత ఆత్మను కనుక్కోవడంలోనే ఉంది. ప్రతి వ్యక్తి ఒక స్వయం అభివృద్ధి చెందుతున్న ఆత్మ. ఆత్మను అంటే లోపల ఉన్న నిజమైన వ్యక్తిని కనుక్కోవడమే మానవ జన్మ యొక్క మొదటి గొప్ప గమ్యం. ఈ కనుక్కోవడం అన్నది స్వయం కృషి, కోరికతో కూడి ఉంటుంది.
0: ఆధ్యాత్మిక విద్య, దీన్నే ఆనందమయ విద్య అని కూడా అంటారు. రూపం లేని సంపూర్ణంలో ఇమిడిపోవటం మానవ జన్మ అతిపెద్ద గమ్యం. అరవిందుని ప్రకారం నిజమైన విద్య అంటే ఆధ్యాత్మిక విద్యతో పాటు భౌతిక, ప్రాణ, మనోమయ విద్యలు చోటు చేసుకుంటాయి. మానవుణ్ణి ఆధ్యాత్మికంగా పెంపొందించడమే విద్య యొక్క అతి ముఖ్య లక్ష్యం.
1: విద్య ఆత్మశుద్ధితో మొదలవుతుంది. ఆత్మ 5 కోశాలతో అంటే పంచకోశాలతో చుట్టబడి ఉంటుంది. అందుకే విద్య పంచకోశాలకు సంబంధించి ఉండాలి. అప్పుడే విద్య సంపూర్ణ విద్య, సమగ్ర విద్య అవుతుంది. విద్య ఈ 5 కోశాలకు అన్యోన్య సంబంధంతో సమన్వయపరుచు అర్థమైన ప్రేరణతో పంచకోశాల పెరుగుదలకు దోహదపడాలి. అప్పుడే విద్య సమగ్ర విద్య అవుతుంది.
0: అరబిందుని సమగ్ర విద్యా విధానంలో 2 అంశాలు. 1, పంచకోశాలతో కూడిన వైయక్తిక విద్య. 2, విద్య వైయక్తిక అభివృద్ధికి మాత్రమే కాకుండా దేశాభివృద్ధికి, చివరికి మానవతాభివృద్ధికి పాటుపడాలి. అంటే విద్య మనిషి స్వభావానికి, స్వధర్మానికి సంబంధించి ఉండాలి.
1: క్లుప్తంగా చెప్పాలంటే విద్య వ్యక్తిని పరిపూర్ణ వ్యక్తిగా రూపాంతరం చేసే ప్రక్రియ. పరిపూర్ణ విద్య వ్యక్తికి సమగ్ర దృక్పథం ఇస్తుంది. పరిపూర్ణ విద్య వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి

0: సమన్వయ, సామరస్య, సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రతి వ్యక్తిలోనూ దైవాంశం ఉన్నది. దాన్ని గుర్తించి విద్య ద్వారా, క్రమశిక్షణ ద్వారా వికసింపచేయాలి. ఆత్మ సాక్షాత్కార లక్ష్యాన్ని, ఆదర్శవాదాన్ని వీరు సమర్థిస్తారు.
1: ఇప్పుడు చెప్పిన లక్ష్యాలతో అరవిందుడు ఒక ఆశ్రమ పాఠశాలను పాండిచ్చేరిలో రూపొందించారు. అరవిల్లే పాండిచ్చేరిలో అంతర్జాతీయ కేంద్రమైన విశ్వ సంస్కృతి నిలయం రూపొందించారు.
0: ఇది విశ్వ మానవ సమైక్యతా భావనకు ప్రతీకగా రూపొందించారు. ఈ అరవిల్లి ప్రపంచ పౌరులందరికీ స్వంతం. ఇక్కడ సామాజిక అవసరాల ఆదర్శాలతో విద్యా విధానం జరుగుతుంది. ప్రపంచమందలి విజ్ఞాన సర్వస్వమంతా ఒకటేనని ప్రబోధించబడుతుంది.
1: అరవిందుల వారు విద్యా తత్వవేత్తగా నవీన విద్యా విధానంలో ఎన్నో సూచనలు చేశారు. ఈ విద్యా విధానం ద్వారా మానవాళికి, విశేషించి చిన్నారులకు ఉత్తమ విద్యా తత్వాన్ని బోధించిన మహనీయుడు. అరవిందుల వారు సూచించిన ప్రతి విషయం, విశేషం అన్నీ అనుసరణీయం, ఆచరణీయమే.
2: విన్నారుగా, ఆయన ప్రతిపాదించిన విద్యా విధానం ద్వారా సంపూర్ణ మానవత్వం వికసిస్తుంది. వ్యక్తి అభివృద్ధి పరిణామక్రమమే భిన్నత్వంలో ఏకత్వం అవుతుంది. ఈ ఏకత్వం మళ్లీ భిన్నత్వంగా మారుతుంది. తద్వారా ప్రతి జాతి, దేశము దాని స్వభావానికి తగిన విధంగా విద్యాభివృద్ధి చేసి దాని స్వధర్మాన్ని పాటించడం జరుగుతుంది. విద్యార్థికి స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించి అతనికి అనువైన విధంగా విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించగలిగేది ఉపాధ్యాయుడే అని శ్రీ అరబిందో పేర్కొన్నారు.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం దేవుడి దీవెనలు మరియు విద్యార్థుల కోసం నీతి పద్యాలు తెలుగు పాఠాలు విన్నారు. ఇన్నటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585873.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: బండి తీయకూడదు.
1: మందు తాగి బండే కాదన్న, ఓటు కూడా వేయకూడదు.
0: మందుందా?
2: ఏలక్షన్ రావడానికి మందు పంచిపెట్టేది
0: అదేటి? అక్కడ ఏమన్నా కూడా పంచుతున్నాడు కదా.

0: ఎరా ఎలక్షన్ బయలుదేరావా?
1: లేదు నాన్న, చదువుకోవాలి.
0: అబ్బో, కలెక్టర్ అయ్యాలి కానీ బయలుదేరి ఓటికి 5 ఏళ్ళంట.
2: 5 ఏళ్ళా?
0: 5 ఏళ్ళే
2: అయితే వచ్చా.

0: అసలు ఏం కావాలండి మన ఊరు వాళ్ళకి?
1: నేను చెప్తానుండు, మంచి జరగాలి, ఊరు మారాలి, స్కూళ్ళు కావాలి, జాబ్లు రావాలి, జాతకాలు మారిపోవాలి. అయ్ బాబోయ్, అద్భుతాలు జరిగిపోవాలి. ఏదేమైనా గానీ ఓటు మాత్రం అమ్ముకు దబ్బాలరా.
0: అంటే స్వరాకర్కి ఏమంటారండి ఇప్పుడు?
1: డబ్బిచ్చి

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు

0: అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: jagada jagada jagada jagada ja jagada jagada jagada jagada ja. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75%
1: జేపీ రోడ్ చినామిరం.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పతి పత్ని కథ వింటారు. రెడ్డిగారు ఆయన భార్య రోజూ గొడవపడుతున్నారట. వ్యవహారం ముదిరి విడాకుల దాకా వచ్చిందట. నిన్ననైతే ఆమె వంట కూడా మానేసి ఉపవాసం ఉన్నారట. ఆయన బయట హోటల్లో ఏవైనా తిన్నారో ఏమో, పని మనిషి వెళ్తే తోమటానికి అంట్లు లేవట. వంట చేయలేదని రెడ్డిగారి భార్య చెప్పారట. ఆమె బాగా నీరసించిపోయారట. వాళ్ళింట్లో పని మనిషి చెప్తే తెలిసింది అన్నాను మా వారితో. ఈ వయసులో విడాకులా? అంతగా కలిసి ఉండలేకపోతే విడివిడిగానైనా కొంతకాలం దూరంగా ఉండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో విడాకులేంటి? అసహ్యంగాను పని మనిషి ఏదో తెలియక ఉంటుందిలే అన్నారు మావారు. పోనీ మనం కల్పించుకుని వాళ్ళ మనస్పర్ధలకు కారణమేంటో తెలుసుకుని మనకు వీలైనంత సాయం చేస్తే తప్పేముంది? ముందుగా మీరు రెడ్డిగారిని కలిసి అసలు విషయం ఏంటో రాబట్టకూడదు అన్నాను. ఆ మొగుడు పెళ్లాల వ్యవహారంలో మనం తలదూర్చడమేంటి? అయినా ఇతరుల చేత చెప్పించుకునే వయసు వాళ్ళది అన్నారు మావారు. బాగుంది, ఇరుగు పొరుగు అన్నాక మంచికి చెడుకి ఒకరికొకరు సహాయపడకపోతే ఎట్లా? వాళ్ళు పెద్దవాళ్ళు కనుకని మనం జోక్యం చేసుకున్నా మీకెందుకు పొమ్మని తీసిపారేరు. ఏ వయసులో ఉన్నా ఒక్కోసారి ఇతరుల సలహా సహకారాలు అవసరం పడచ్చు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆశించిన ఫలితం వచ్చిందా? మంచిదే. రాలేదా? దైవ నిర్ణయం అలా ఉందనుకుని సరిపెట్టుకుందాం అన్నాను నేను. మావారిని ఎలాగైనా ఈ విషయంలో ఒప్పించి రెడ్డిగారితో మాట్లాడించాలని. చూద్దాంలే, వీలు చూసుకుని మాట్లాడతాను అన్నారు. చూద్దాంలే అంటూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఈ లోపల ఆవిడ పెట్టే బేడ సర్దుకుని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈరోజు శనివారం, మీకు సెలవే కనుక ఈరోజే రెడ్డిగారిని కలిసి మాట్లాడండి. అవసరమైతే నేను రేపు రెడ్డిగారి భార్యతో మాట్లాడతాను. ఎలాగోలా వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరితే ఒక మంచి పని చేశామన్న తృప్తి మిగులుతుంది అన్నాను. ఈరోజు కాదులే, వేరే పనులున్నాయి, రేపు చూద్దాం అన్నారు. నాకెందుకు ఈ విషయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించేసి రెడ్డిగారి

దంపతులు సుఖంగా కలసిమెలసి ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. రెడ్డిగారికి 65 ఏళ్లుంటాయి. ఆయన భార్యకు కూడా ఇంచుమించుగా 60 వయసుంటుంది. ఇద్దరే సంతానం, ఒక కొడుకు, కూతురు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళైపోయి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన రెడ్డిగారికి కొబ్బరి, మామిడి, అరటి తోటలతో పాటు వరి, పొగాకు మళ్ళు అన్నీ కలిపి 100 ఎకరాలకు తగ్గని పొలం ఉంది. ఇంకా ఏవేవో వ్యాపారాలు చేసి గడించింది కూడా కలిపితే తరతరాలు తిన్న తరగని ఆస్తిపాస్తులు, అష్టలక్ష్మిలు నిలయమే ఉన్న ఆ ఇంట ఏం తొక్కవైందని. మొగుడు పెళ్లాల మధ్య పొరపచ్చాలు, ఏమీ లేనివాడికి ఆకలి బాధ ఒక్కటే, అన్నీ ఉన్నవాడికి అజీర్తి రోగంతో పాటు అన్నీ బాధలే. కాయ కష్టం చేసేవాడు కటిక నేల మీదైనా కంటి నిండా నిద్రపోగల భాగ్యవంతుడు. కాలు చెయ్యి కదపకుండా శ్రమ తెలియని ఐశ్వర్యవంతుడు పట్టు పరుపులపై పడుకున్నా పట్టుమని 10 నిమిషాలైనా సుఖంగా కునుకు తీయని నిర్భాగ్యుడు. మా వారు రెడ్డిగారితో రేపు మాట్లాడతానన్నారు కదా అని ఈరోజుకు ఆ విషయం కాస్త వాయిదా వేశాను. అయినా సరే రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తలపెట్టిన కార్యం రేపు ఎలాగైనా కార్యరూపం దాల్చి సమస్య తాత్కాలికంగానైనా పరిష్కరమైపోవాలని దారాటం. నాకు నిద్ర పట్టకుండా ఉంటే మా వారు గురక పెట్టి నిద్రపోతున్నారు. చిర్రెత్తుకొచ్చింది నాకు ఆయన్ని ఎలాగైనా నిద్రలేపాలని. మంచం మీద నుంచి లేచి మంచినీళ్ళు తాగటానికన్నట్లు గదిలో లైట్ వేశాను. నా ప్లాన్ సక్సెస్. మా వారికి నిద్ర భంగమై, ఏంటి లైట్ వేశావు అన్నారు. మంచినీళ్లు తాగటానికి అన్నాను నీళ్ల సీసా చేతిలోకి తీసుకుంటూ. మా వారికి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ అరగంట దాకా నిద్రపట్టదు. ఏమీ తినేం, నా కోరిక నెరవేరింది. ఏం తినట్టు, ఏంటి నిద్రపట్టడం లేదా అన్నాను మా వారితో. లైట్ వేసి డిస్టర్బ్ చేసావుగా అన్నారు విసుక్కుంటూ. వెంటనే లైట్ తీసేసి, పోనీ ఏమైనా మాట్లాడనా అన్నాను. ఏం మాట్లాడతావు అన్నారు కళ్ళు మూసుకుని. రెడ్డిగారు ఆయన భార్య ఎందుకు గొడవ పడుతున్నారంటారు అన్నాను. నీకేమైనా మతిపోయిందా, అర్ధరాత్రి లేపు సోది అడుగుతున్నావు, నోరు మూసుకుని పడుకో అన్నారు కోపంగా. దుప్పటి కాస్త తలపైకి లాక్కుంటూ, ఈ మానవుడికి నిద్ర తప్ప మరేది పట్టదు గొణుక్కున్నాను నాలో నేనే. కాసేపటికి మా వారు దుప్పటి పక్కకు దూసి లేచి కూర్చుని దుప్పట్లో దోమ దూరినట్లుంది, ఒకటే కుట్టేస్తుంది, లైట్ వేసి బస్కుట బ్యాటరీలో పెట్టరా అన్నారు. లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు అన్నాను. ఆ ఇందాక తమరు లైట్ వేసినప్పుడు లేదా అధ్యాసా అంటూ గయ్యమన్నారు. అర్ధరాత్రి గొడవ ఎందుకు లేమని లేచి వెళ్ళి లైట్ వేసి బాస్కెట్ బ్యాట్ తెచ్చి మా వారికిచ్చాను. అంతే, ఇక మా వారు బ్యాట్ పుచ్చుకుని షటిల్ కాక్ ఆడుతున్నట్లు గాలిలో బ్యాట్ ఊపుతూ పూనకం వచ్చిన వాళ్ళు వేపకొమ్మలు పట్టుకుని విరుచుకుపడ్డట్టు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే నాకు నవ్వాపుకోవటం, కష్టమవటంతో పాటు ఆ బ్యాట్ నాకు ఎక్కడ తగులుతుందనన్న భయం కూడా తోడై దూరంగా వెళ్ళి కేన్ కుర్చీలో కూలబడ్డాను. ఆయన 10 నిమిషాలు గదంతా తిరిగేసి మంచం ఎక్కి దీకి దూకి లాంగ్ జంపులు హై జంపులు చేస్తూ దోమల్ని వేటాడి బ్యాట్కి చిక్కిన దోమల ప్రాణాలు టప్ టప్ టప్ అంటూ పేరి గాల్లో కలిసిపోగా క్రికెట్లో సెంచరీ కొట్టి అవుట్ అయిన సచిన్ అలసిపోయినట్లు మంచినీళ్ల బాటిల్లో మిగిలిన 1/2 లీటర్ నీళ్లు గడగడా తాగేసి బ్యాట్ పక్కన పెట్టి పెవిలియన్కు అదే బెడ్ మీదకు చేరుకుని, దీనికంతటికీ నువ్వే కారణం అన్నట్టుగా నా వంక కొరకరా చూసి మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నారు. దోమలు కుట్టడానికి పెళ్ళామే కారణమా, ఏంటో ఈ మగాళ్ళు అన్నింటికీ పెళ్ళాల మీదే విరుచుకుపడతారు, నిజం చెప్పొద్దు. నాకు ఆ క్షణంలో ఓ పెద్ద రాకాసు దోమలో పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒళ్ళంతా కుట్టి కుట్టి ఆయన గోక్కుంటూ కూచిపూడి కదకళి భరతనాట్యం చేస్తుంటే చూసి తరించాలన్న కసితో కూడిన కోరిక కలిగింది. మనకంత అదృష్టం కూడానా, ఏమైతేనే మా వారు పడ్డ అవస్థకు నాకు నవ్వు, నాతో మాట్లాడకుండా పడుకున్నందుకు కోపం వచ్చాయి. కుర్చీలోంచి లేచి వెళ్ళి లైట్ తీసి ఆయన పక్కనే వెళ్ళి పడుకున్నాను. ఇక నిద్ర రానంటే రానని మొండికేస్తోంది. నా ఆలోచనలు రెడ్డిగారి భార్య మీదకి మళ్ళాయి. వయసులో నాకన్నా 7-8 ఏళ్లు పెద్దావిడే అయినా ఫ్లాట్లలో ఉన్న ఆడవాళ్ళందరితో

కలుపుకూలుగా ఉండటం, పేరంటానికో పూజలు వ్రతాలకో పిలిచినప్పుడు కాదనకుండా వచ్చి పెద్ద మనిషి తరహాగా ఉండి పళ్ళు తాంబూలాలు తీసుకెళ్లటం చూస్తుంటే ఎంతో మర్యాదస్తురాల్లా కనబడతారు. ఇంకా చెప్పాలంటే రెడ్డిగారే రిజర్వ్డ్గా ఉంటూ హోదా ధర్మం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయనకు ఇబ్బంది అయితే తప్ప మరెవరికి ఏ అసౌకర్యం కలిగినా మనకెందుకులే అని తప్పించుకు తిరిగే నైజమైంది. కనీసం మావారైనా నేను ఫలానాది మంచి అని చెప్తే వింటారు, కానీ రెడ్డిగారు అందుకు పూర్తిగా విరుద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్డిగారు పూర్తిగా స్వార్థపరుడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య గొడవలెందుకు? మొగుడు పెళ్లాల మధ్య మనస్పర్ధలకు కారణాలు యవ్వనంలో ఒక రకంగా, నడి వయసులో ఇంకో రకంగా, మలి వయసులో మరో రకంగా ఉంటాయనుకుంటాను. అయినా విడిపోవాలనుకునేంత స్థాయికి దిగజారటం ఏం పద్ధతి? కాకపోయినా విడిపోయి ఏం చేస్తారు? ఈ వయసులో ఏం సాధిస్తారు? ఎవరి పంచను చేరతారు? ఆలోచిస్తే నవ్వొస్తోంది. ఖాళీగా లేకుండా ఏదో వ్యాపకం పెట్టుకుని బిజీగా ఉంటుంటే గొడవలు పడే తీరిక లేక శేష జీవితం కలిపి బతికేయచ్చు. ఖాళీగా ఉండి ఏం తోచక కాలక్షేపం కోసం గొడవలు పట్టడం తప్పితే విడిపోయి విడాకులిచ్చుకునే వయసు ఇది. వినటానికే ఎప్పటిగా ఉంది, అయినా పెళ్లికి కనీస వయసు పరిమితి ఉన్నట్లే విడాకులకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండాలేమో. నా దృష్టిలో రెడ్డిగారి భార్య చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఆంతరంగిక విషయాలు నాకు తెలియకపోయినా అవసరమైతే నేను కూడా ఆవిడకు ఒక చెల్లెల్లా నా చేతనైన సహాయం తప్పక అందిస్తాను. దానికి ముహూర్తం రేపే. తెల్లవారుగాని ముందుగా మా వారు రెడ్డిగారితో మాట్లాడి వచ్చాక ఆ తర్వాత నేను రెడ్డమ్మ గారితో మాట్లాడి వస్తాను.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ అంటాము.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కారు కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చాచికొట్టు అబ్బబ్బా అదే తబ్బా మళ్ళీ కొట్టు అటు ఇటు ఎటో ఏదో పగలగొట్టు మతికి తీయ కరగొట్టు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ పిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బుల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు సినిమా పాటల్లో నవరసాలు తొణికిసలాడుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి, కథా సన్నివేశాన్ని బట్టి ఆయా భావోద్వేగాలు వ్యక్తీకరించే హాస్యం, భయానకం, అద్భుతం, భక్తి, భీభత్సం, రౌద్రం, వీరం, కరుణ, శృంగారం, ఇలా నవరసాలు పదాలుగా, వాక్యాలుగా, పాటలుగా వెండి తెరపై ప్రవహించాయి. ఒక సినిమా పాట జనాదరణ పొందాలన్నా, 10 కాలాల పాటు నిలబడాలన్నా ఆ పాటలోని సాహిత్య అంశాలు, సంగీతపు సొబగులు, గానం, ఈ మూడు ముఖ్యంగా పండాలి. అలనాటి పాటల్లో ఇవి మనకి ఎంతో చక్కగా అందించారు. కనుకనే 10 కాలాల పాటు ఆ పాటలన్నీ మనం మళ్లీ మళ్లీ వింటూ ఉన్నాం. అటువంటి పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 కి ట్యూనిన్ అవ్వండి, మీరు మెచ్చే పాటలు వినండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఉత్తమ చలనచిత్ర విభాగంలో నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న చిత్రం ఓ సీత కథ. కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, రోజారమణి, శుభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి శ్రీ నారాయణ రెడ్డి గీతం మల్లెకన్నా తెల్లన మా సీత సొగసు పాటు వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు కెవి మహాదేవన్ స్వరాలు అందించారు.

పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఎస్ఎస్ బాలన్ దర్శకత్వంలో 1974 విడుదలైన చిత్రం కన్నవారి కలలు. శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఒకనాటి మాట కాదు పాట వింటారు. రామకృష్ణ, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్.

0: లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన ఒకనాటి మాట కాదు పాట విన్నారు కదా. తర్వాత పాట కన్నడ సినిమా సెరపంజర అనే సినిమాకి తెలుగులో పునర్నిర్మాణం అయిన చిత్రం కృష్ణవేణి. కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన సంగీతం మధుర సంగీతం పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం విజయ భాస్కర్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866.

పి సుశీల గానం చేసిన సంగీతం మధుర సంగీతం పాట విన్నారు కదా. కన్నడ చిత్రం ఆధారంగా 1974లో కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు లక్ష్మి జంటగా నిర్మితమైన సినిమా కోడెనాగు. ఈ చిత్రం నుంచి సంగమం సంగమం అనురాగ సంగమం పాట మీకోసం. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట రచన మల్లెమాల, సంగీతం పెండియాల నాగేశ్వరరావు.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఘంటసాల పి సుశీల ఆలపించిన సంగమం సంగమం అనురాగ సంగమం పాట విన్నారు కదా. ఇప్పుడు గాలిపటాలు చిత్రం నుంచి ఎన్నాళ్లు వేచేను పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో ఈ చిత్రం 1974 విడుదలైంది. కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి. పాడినవారు ఎస్ జానకి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు కదా. తర్వాత పాట కేవీ మహాదేవన్ స్వరాలు అందించిన ఓ రబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను పాట వింటారు. 1974లో విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రంలోని ఈ పాట ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఈ పాట సి నారాయణ రెడ్డి అందించారు. టి కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: కాయ కష్టంతోనే అక్కడి వాళ్ల రోజులు గడిచేది. కానీ ఊహించని వరదతో ఒక్క పూటలో నిలువు నీడని చేతికొచ్చిన పంటని కోల్పోయారంతా. ఇది తెలుసుకున్న ఆ మండలంలోని ఇతర గ్రామాల మహిళలు పొరుగు కష్టాన్ని తమదిగా భావించారు. చేయి చేయి కలిపి సాయం అందించారు. అది 27 ఆగస్టు. తెల్లవారుతుండగానే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కుండపోతగా వాన. వాగు పక్కనే ఉండే ఎల్లాపూర్ నడమి తండాల ప్రజలు పెంబేలెత్తారు. వాగు ఉప్పొంగి కళ్ళెదుటే తమ పశువులు పంటలు వరదకు కొట్టుకుపోతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సమీపంలోని ఎత్తైన ప్రాంతాలు ఆవాసాల్లో తలదాచుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. వరద తగ్గాక ఇళ్లకు వచ్చి చూస్తే బురద చేరి వస్తువులు తిండి గింజలు పనికిరాకుండా పోయాయి. దాంతో బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. వారి దయనీయ స్థితికి చెలించిపోయారు ఆ మండల సమాఖ్య మహిళలు. 15 రోజుల కిందట రాజంపేటలో ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం నిర్వహించేశారు. ఎల్లాపూర్ నడిమి తండాల వరద బాధితులకు తమ వంతు సాయం చేయాలని గ్రామ సమాఖ్య అధ్యక్షురాళ్లు ఐకేపీ ఐఏఎం రాజారెడ్డి చర్చించారు. అంతా కలిసి గుప్పెడి బియ్యంతో ఆకలి తీర్చాలనుకున్నారు. మండలంలో 20 గ్రామ సంఘాలు ఉండగా వీటి పరిధిలో 583 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 6000 మంది మహిళలు సభ్యులు. వీళ్లంతా తమ సంఘ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని గుప్పెడి బియ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మహిళలు తెచ్చిన బియ్యాన్ని 10 కిలోల చొప్పున ప్యాక్ చేశారు. వారం వ్యవధిలోనే 22 క్వింటాల్ బియ్యం సేకరించారు. వీటిని మండల కేంద్రానికి అక్కడి నుండి బాధిత తండావాసులకు చేర్చి ఇటీవల అందజేశారు. బాధితులకు బియ్యం పంపిణీలో జిల్లా అధికారులు చొరవ చూపారు. మహిళలు పొదుపులోనే కాదు కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడంలోనూ ముందు నిలిచారు. ఇది వారి ఐక్యతకు సేవాగుణానికి నిదర్శనమంటూ కొనియాడారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. గుప్పెడి బియ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి లత, కోశాధికారి లావణ్య పాత్ర ఎనలేనిది. స్వయం సహాయక మహిళలు బియ్యంతో పాటు దుస్తులు, దుప్పట్లను కూడా బాధితులకు అందజేశారు. ఆ తండాల మహిళలు మాకు తెలుసు, వారికి కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఉందనుకున్నాం. అదే భావనని సంఘ సభ్యులందులో కనిపించాం. వరద బాధితులు తేలుకునే వరకు కనీసం ఆకలి బాధ తీరుతుంది, ఇంతకన్నా గొప్ప సంతృప్తి ఏముంటుంది అంటున్నారు సహాయక సంఘాల మహిళలు. సో విన్నారు కథలిజినాస్. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఒత్తిడికి ప్రభావం అయ్యే వాటిల్లో చర్మము ఉంటుంది. ముడతలు కళ్ళ కింద చారల వెనుక అదే కారణం కావచ్చు. వీటికి నిపుణులు చెప్పే పరిష్కారాలు ఏంటంటే, స్ట్రెస్ హార్మోన్ గా పిలిచే కార్టిసాల్ విడుదలను వ్యాయామం తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచి చర్మానికి ఆక్సిజన్, పోషకాలు ఎక్కువగా అందేలా చేస్తుంది. నడక, డాన్స్, పరుగు, ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాల్సిందే. నిద్ర తక్కువైనప్పుడు నీరసంగా కనిపిస్తాం, కళావిహీనంగానూ తయారవుతాం. అలాంటప్పుడు ఖచ్చితంగా బ్యూటీ స్లీప్ ఉండాల్సిందే. నిద్ర సమయంలో చర్మం కీలకమైన రిపేర్లను చేసుకుంటుంది. నిద్రలేమి వల్ల కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. కొత్త చర్మ కణాలను ఉత్పత్తి నెమ్మదిస్తుంది. రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా చర్మం నిగారింపు తగ్గడం, డీహైడ్రేషన్ పెరగడం జరుగుతుంది. ఒత్తిడి తగ్గే శరీరంలో వాపు తక్కువగా ఉండి చర్మం ఆరోగ్యానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ధ్యాన సాధనాల వల్ల కార్టిసాల్ తక్కువగా విడుదలవుతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వేంటో నీ అలవాట్లు చెబుతాయి అంటారు కదా, అదే విధంగా చర్మం మీ అలవాట్లను చెప్పేస్తుంది. ఎందుకంటే పోషకాల లోపంతో పాటు మరికొన్ని కారణాల వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది. సాయంత్రం తర్వాత కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండండి. స్క్రీన్ టైం తగ్గించి నీళ్లు ఎక్కువగా తీసుకోండి. మరొక వంటకం గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి. షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం. మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం చైనీస్ రైస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు: తడి బియ్యం పిండి, ముడి పంచదార, మంచినీళ్ళు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, పాలు, నెయ్యి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఖర్జూరాల్లో గింజలు తీసేసి కాసిన వేడి నీళ్ళల్లో 30 నిమిషాల పాటు నానబెట్టి పేస్ట్లా తయారు చేయాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా సన్నని ముక్కల్లా కోయాలి. మందపాటి గిన్నెలో మంచినీళ్ళు పోసి మరిగిన తర్వాత పంచదార వేసి కరిగించాలి. వెడల్పాటి గిన్నెలో తడి బియ్యం పిండిని పోసి దాని మధ్య

0: గుంతలా చేసి అందులో కరిగించిన పంచదార మిశ్రమాన్ని పోసి బాగా కలపాలి. అందులోనే పాలు కూడా పోసి కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి కలపవచ్చు. ఖర్జూరాల పేస్ట్తో పాటు తరిగిన డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ గిన్నెలో పోసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద మూత పెట్టుకున్న మీడియం మంట మీద సుమారు 3/4 గంట సేపు ఉడికించి దించాలి. అంతేనని ఎంతో రుచికరమైన చైనీస్ రైస్ కేక్ తయారైపోతుంది. ఓకే లిజనర్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహ.
1: శ్రీరామ కోదండరామా.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. పిల్లలు చేసే అల్లరి పనులు చూడమచ్చడిగానే ఉంటాయండి, కానీ వారి అల్లరి శృతి మించితే మాత్రం ప్రమాదం. పిల్లల పెంపకం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసే కొంటి పనుల వల్ల ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో అల్లరి చేయని పిల్లలు అంటూ ఉండరు, అలాగే దెబ్బలు తగిలించుకోకుండా ఏ పిల్లలు పెరగరు. కొంతమంది పిల్లలు బలపాలు మింగటం, గాజు వస్తువులను పట్టుకోవడం, కాయిన్స్ మింగటం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తల్లులకి ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడే కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. 1-2 ఏళ్ల వయసు గల పిల్లలు ప్రతి వస్తువుని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా నోట్లో పెట్టుకున్న వస్తువులు గొంతుకు అడ్డం పడినప్పుడు కంగారు పడకుండా ముందుగా వాళ్లకు గాలినైతే బాగా తగిలినివ్వాలండి. ఒక చోట నిటారుగా నిలబెట్టి వారి నడుము భాగాన్ని కొద్దిగా వంచి మెడ నడుముకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మెడకి వీపుకి మధ్య భాగంలో నిదానంగా 1-2 దెబ్బలు వేశారనుకోండి, గొంతులో ఉన్నది ఇట్టే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పిల్లల్ని వైద్యుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా ఏ గాజు వస్తువులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు గాజు వస్తువులు కింద పడేస్తే వాటిని వెంటనే శుభ్రం చేసేయాలండోయ్, లేకపోతే పిల్లలు వాటి మీద కాలు వేసే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే మెత్తటి స్పాంజ్ పెట్టి తుడిస్తే చిన్న చిన్న గాజు రవ్వలు కూడా దానికి అంటుకుని వచ్చేస్తాయి. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పిల్లలకు ఏమైనా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే వెంటనే ఒక కాటన్ గుడ్డను తడిచేసి రక్తం కారే ప్రాంతంలో గట్టిగా కట్టాలండి. ఇలా చేస్తే రక్తం కారడం ఇట్టే ఆగిపోతుంది. వంట పూర్తయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయడం చాలా మంచిది. పిల్లల్ని వాటి వైపుకు వెళ్లకుండా చూసుకోవాలి. వేడి వస్తువులు పిల్లల మీద పడినప్పుడు వెంటనే వాటిని చల్ల నీళ్లతో కడిగి ఒక మెత్తటి గుడ్డతో అద్దాలండి. తుడవకూడదు, తుడిస్తే చర్మం అయితే ఉడిపోతుంది. ఇంట్లో స్కిన్ ఆయింట్మెంట్ ఉంటే దాన్ని కాలించోట రాసి ఆ తర్వాత వైద్యుడినైతే సంప్రదించాలి. క్రిమి కీటకాలను చంపడానికి రకరకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని పిల్లలకు అందకుండా ఎత్తులో అయితే ఉంచాలండి. ఒకవేళ అవి అందితే మాత్రం ఏమిటో తెలియక వాటిని తినడం తాగడం వంటివి చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోర్లా వేసుకుని నోట్లో చూపుడు వేలు పెట్టి కడుపులోకి వెళ్లిన క్రిమి సంహారాలను వాంతి చేయించాలి. ఆ సమయంలో వారికి ఎలాంటి ద్రవఘన పదార్థాలను ఇవ్వకూడదు. శ్వాస సరిగ్గా ఆడుతూ

లేదో చూసుకుని వెళ్ళకిల్లా పడుకోబెట్టి గాలి బాగా తగిలేలా చూడాలి. ఆ తర్వాత వెంటనే ఒక వైద్యుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాలండి. కొంతమంది పిల్లలు ఉన్నారంటే ముక్కుల్లో చెవుల్లో బలపాలు పెన్సిల్లు పెట్టుకుంటూ ఉంటారు. పొరపాటున అవి లోపల ఇరుక్కుపోతే వాటిని మనం బలవంతంగా లాగడం వంటి పనులు చేయకూడదండి. ఆ భాగానికి ఎలాంటి ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. సరైన చికిత్స అయితే చేయించాలండి. పిల్లలు కింద పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు బెనకడం విరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో దెబ్బ తగిలిన ప్రాంతాన్ని ముందుగా ఐస్ క్యూబ్స్ తో అద్దాలి. ఆ ప్రాంతానికి ఏ విధమైన ఒత్తిడి కలగకుండా వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని మనకు తెలియని వైద్యం చేయడం అస్సలు మంచిది కాదండోయ్. ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా తల్లిదండ్రులు కొంచెం సమయస్ఫూర్తితో అయితే వ్యవహరించాల్సి ఉంటుందండి. ప్రథమ చికిత్స చేసిన తర్వాత సంబంధిత వైద్యుని సంప్రదించడం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: బ్యాక్ లిజనర్స్, మనం తినే ఆహార పదార్థాలు సవ్యంగా జీర్ణమై మన శరీరం చేకూరాలంటే వాటిని పళ్ళతో మెత్తగా నమిలి మింగాలండి. లేకుంటే అవి సరిగ్గా జీర్ణం కాకపోగా ఉదర సంబంధితమైన వ్యాధుల్ని కలిగిస్తూ ఉంటాయి. అందుచేత మన నోట్లో గల పళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగాను, బలంగాను మరియు ఆరోగ్యవంతంగాను ఉండే విధంగా చూసుకోవాలి. మన పూర్వీకులు దంత సంబంధితమైన వ్యాధుల నివారణకు ఉపయోగించిన ఒక పలు రకాల ఔషధాల గురించి అయితే తెలుసుకుందామండి. పంటి నొప్పి, పిప్పంటి నొప్పి నివారించడానికి పుల్లబచ్చలి, మునగవేరు, ముక్కుతిమ్ముడి, తీగ, మూర్ఖండ చెట్టు, లవంగాలు, లవంగాల నూనె, వాగుడుకాయ, చెవుల పిల్లి తీగే, జాము చెట్టు, జిల్లేడు చెట్టు, నీలి చెట్టు, పోస్తుకాయ, కాసిన గింజలు, దాల్చిన నూనె, నల్ల ఉమ్మెత్త, శొంఠి, శివనింబి మొదలుగైనవి వాడేవారట. మరి చిగుళ్ల వాపు నొప్పి నివారించడానికేమో నెలగొరుగుడు చెట్టు, నేరేడు చెట్టు, ములగోరింట చెట్టు, దాని గింజలు, మామిడి ఆకు, పువ్వులు, మేడి చెట్టు, పోస్తుకాయ, నల్లతుమ్మ చెట్టు ఇలాంటివి వాడేవారట. మరేమో చిగుళ్ల వెంట రక్తం మరియు చీము పట్టడాన్ని నివారించడానికేమో దానిమ్మ చెట్టు, పొగడు చెట్టు, నల్లతుమ్మ చెట్టు, పురుగుడు చెట్టు, గచ్చకాయ, మాచికాయ, కపిరి మొదలైనవి వాడేవారట. ఇక చిగుళ్లకు బలము చేకూర్చడానికి రూమి, సమస్తకి, మామిడాకు, లవంగాలు, లవంగాల నూనె వీటితో చేసిన ఔషధాలనైతే తీసుకునేవారటండి. ఇక దంతరోగ నివారణకైతే పక్కి చెట్టు, పొగడ చెట్టు, మర్రి ఉడలు, మూర్ఖండ చెట్టు, మామిడి ఆకు, మామిడి పువ్వు, రూమి మస్తకి, ఇంకా లవంగాల నూనె, వెంపంకి చెట్టు, వేగసి చెట్టు, తమలపాకులు, కొబ్బరి చిప్పల చమురు, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, చండ్ర చెట్టు, జమ్మి చెట్టు, అబ్బో ఇలా చాలానే వాడేవారటండి. ఇక మరేమో నాలుకపూత, నోటిపూత నివారించడానికేమో తాలిసపత్రి, తెల్లమద్ది చెట్టు, దానిమ్మ చెట్టు, నల్లతుమ్మ చెట్టు, నేల ఉసిరిక చెట్టు, పెద్ద పల్లేరు చెట్టు, మర్రిపాలు, మాచికాయ, కొబ్బరి కురిడి, కొబ్బరి పువ్వు ఇలా వాడేవారట. ఇక నోటి దుర్వాసన నివారించడానికేమో నేల తంగేడు చెట్టు, పచ్చిపోక, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు, జాజికాయ, జాపత్రి మరియు దాల్చిన చెక్క. ఇక నోటిలోను, గొంతులోను, అంగట్లోను పొక్కులు వచ్చినప్పుడు వాటిని నివారించడానికైతే కొబ్బరి పువ్వు, ఖర్జూర పువ్వు, గోరింట చెట్టు, తాలిస చెట్టు పత్రి, తెల్లమద్ది చెట్టు, మెట్టతామర, అడవి ద్రాక్ష, అల్లము, ఇంగువ ఇలాంటివైతే వాడేవారటండి. ఇక నోటి నరములు జబ్బులు నివారించడానికైతే భూతులసి, బాలింతబోలు, రససిందూరము, ఆకుపత్రి, ఇంగువ, పోకులు. నోట్లో అధికంగా నీరు ఒకవేళ వస్తే దాన్ని నివారించడానికైతే నేరేడు చెట్టు, సరళ దేవదారు, మాచికాయ, ఉసిరికాయ, ఆకుపత్రిము ఇలా వాడేవారట. ఇక నోట్లోని కొన్ని కొన్ని రోగాలను నివారించడానికి నిమ్మపండు, నీలాంజనము, రసాంజనము, మాలమూతి, మాలాతి పుష్పము ఇలా వాడేవారట. ఇక నోట్లో గాయాలైతే మానడానికి కవరి అయితే వాడేవారటండి. మన పూర్వీకులు ఇలాంటి తదుపరి సమస్యలనైతే పరిష్కరించడానికి ఇలాంటి ఔషధాలు అయితే వాడేవారట. ఓకే లిజనర్స్, మరి నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మళ్ళీ తిరిగి రేప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెన్ స్టేడియం టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: FM 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లోలానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవులు వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాత సంవత్సరం గోధుమలు వేయాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
2: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు. కాబట్టి మట్టిలో ఉప్పదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉప్పదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు. కానీ

0: ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతం

నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ईशा नंबर वच कदा
1: रास को 4
0: 4
2: हां 4
1: అంతకన్నా
0: ఏ
1: ఇంతకన్నా నువ్వు నచ్చలేదు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: Hello guys, thanks for the lovely 2025 and 2023 is nothing less.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకుని మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే 21 కోట్లతో డ్రైవింగ్ స్కూల్ అంట. మరి అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో భారీ వాహనాలని నడిపే డ్రైవర్లు తగినంత సంఖ్యలో లేకపోవడం రవాణా పరిశ్రమకు తీవ్ర లోటుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి ప్రభుత్వం మరియు వాహన తయారీ సంస్థలు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో ఈ మధ్యనే ఏర్పాటైంది ఓ హైటెక్ డ్రైవింగ్ స్కూల్. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి చౌదరి వ్యవసాయం చేస్తూనే పంటకోత యంత్రాన్ని నడపడం నేర్చుకున్నాడు. ఓసారి డీసీఎం వాహనం మీద ఆ యంత్రాన్ని తీసుకువెళ్తుండగా టైర్ పేలి వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నైపుణ్యం ఉంటే ఆ ప్రమాదాన్ని నివారించవచ్చని అతడికి అర్థమైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన రజనీకాంత్ ఓ కాలేజీకి చెందిన మినీ బస్సును నడుపుతాడు. మెరుగైన శిక్షణ తీసుకుంటే ఆ వృత్తిలో రాణించవచ్చు అనుకున్నాడు. మరి ఆ ప్రయత్నంలో ఉండగానే వీరికి IDTR గురించి తెలిసి అందులో చేరారు. మరి అదే సంగతిలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుద్దాం.

0: లక్ష్మి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూం, బొండి రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. రోడ్డు రవాణా విభాగంలో పనిచేసే సంస్థలకు తగిన సంఖ్యలో నిపుణులైన చోదకులు అందుబాటులో లేకపోవడంతో ఈ రంగంలో వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తేవడంతో పాటు ఇంధన వనరుల్ని పొదుపుగా వాడడం, ప్రమాదాల నివారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తదితర అంశాలని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఉపరితల రవాణా రహదారుల శాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ లను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 6 IDTRలు ఉండగా తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో 7వది ఏర్పాటైంది. 20 ఎకరాల్లో సువిశాలమైన క్యాంపస్ లో 21 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కేంద్రం చూడ్డానికి ఓ అగ్రశ్రేణి విద్యా సంస్థను తలపిస్తోంది. మరే శిక్షణా కేంద్రంలోనూ లేని విధంగా ఈ IDTR క్యాంపస్ లోపలే 3.25 కిలోమీటర్లలో వివిధ ఆకారాల్లో డ్రైవింగ్ ట్రాక్లను నిర్మించి ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో డే స్కాలర్ విధానంలో నెల మాత్రమే శిక్షణ ఇస్తుండగా ఇక్కడ మాత్రం రెసిడెన్షియల్ విధానంలో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ పర్యవేక్షిస్తోంది. శిక్షణ, కార్యాలయ నిర్వహణ బాధ్యతను ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ చూసుకుంటోంది. దీనికోసం ఆ సంస్థకు చెందిన 15 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. ఆవరణ మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వసతి గృహం నిర్వహణ, భోజన ఏర్పాట్ల బాధ్యతను స్థానిక గ్రామైక్య సంఘానికి అప్పగించారు. మరి దీంట్లో ఎవరెవరు అర్హులో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం.

0: డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
3: ఫోన్ 0881622344.
4: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మరి దీంట్లో ఎవరెవరు అర్హులో మనం ఇప్పుడు చూసేద్దాం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత 20 నుండి 28 మధ్య వయసు గల వాళ్లకు ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిఆర్డిఏ ఆధ్వర్యంలో అర్హుల్ని ఎంపిక చేస్తారు. వీరు ముందుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన పథకంలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ లో నమోదు చేసుకోవాలి. తెలంగాణ యువతకు మొదటి ప్రాధాన్యం. ఖాళీలు ఉంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తారు. ఒక్కో బ్యాచ్ లో గరిష్టంగా 60 మంది ఉంటారు. మొదటి బ్యాచ్ శిక్షణ 1 జూలై మొదలైంది. శిక్షణ కాలంలో లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ రెండింటిని నడపడం నేర్పుతారు. తరగతిలో పాఠాలు పూర్తయ్యాక తొలుత LMV వాహనాలతో డిజిటల్ 3D తెరల పైన శిక్షణ ఉంటుంది. దీనికోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయలు వ్యయంతో తరగతి గదుల్లో డిజిటల్ తెరలు, సిమ్యులేటర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తరగతుల్లో ప్రతి ఒక్కరి నైపుణ్యాల స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉత్తీర్ణులైతేనే వాహనంతో ట్రాక్ పైన శిక్షణకు అర్హత సాధించినట్లు. ట్రాక్ శిక్షణకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. LMV నడపడంలో ఉత్తీర్ణత సాధించిన వారికి HMV శిక్షణ ఉంటుంది. 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మరో 3 నెలల పాటు ఏదైనా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తూ అనుభవం సాధించాల్సి ఉంటుంది. అందుకు ఏర్పాట్లు కూడా వీరే చేస్తారు, అప్పుడే శిక్షణ పూర్తయినట్లు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లేకుండా తాముగా డబ్బు చెల్లించి వసతితో కూడిన డ్రైవింగ్ శిక్షణ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్లో శిక్షణతో పాటు GPS సాంకేతికతను వినియోగించడంలో నైపుణ్యం, అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులపైన తర్ఫీ ఇస్తారు. వృత్తిలో భాగంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళినప్పుడు భాషపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హిందీ, ఆంగ్ల భాషల్ని నేర్పుతారు. ఇక్కడ శిక్షణ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగ అనుభవం సంపాదించి వ్యాపారులుగా మారాలనుకునే వారికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది. మరైతే ఓ కొత్త విషయాన్ని ఈ రోజు అది సంగతిలో తెలుసుకున్నారు కదా. మరైతే రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ RJ శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

0: FM 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికీలో వచ్చేస్తా. ఆంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.

0: 0818-1623-77965. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మాస్ టైం పాస్. లిజ్నెస్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
3: నమస్కారం మేడం.
2: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, కర్నూలు జిల్లా ఆస్ఫరి మండలం తంగరోడు ఉన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
2: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరెలా ఉన్నారండి?
3: బాగున్నాం మేడం. మీకు, స్టాఫ్ అందరికి, ప్రత్యేకంగా విజయ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్స్ అండి.
3: మేడం, ఈ రోజు నవరాత్రులు, అలాగే దసరా నవరాత్రులు అన్ని మొదలైనాయి మేడం.
2: అవునండి.
3: శుభాకాంక్షలు మేడం.
2: మీకు కూడా శుభాకాంక్షలు. అదే మరి ఈ రోజు టాపిక్.
3: శుభాకాంక్షలు మేడం. ఈ రోజు నుంచి అంటే మా ఊరు చిన్న పల్లెటూరు మేడం, దసరా మాత్రం చేసుకుంటాము. ఏమన్నా ఆలయాలంటే ఎక్కడన్నా కొద్దిగా టౌన్ లోకి వెళ్తే మనం అక్కడ అమ్మవారు అన్ని చేస్తారు మేడం, అక్కడ పూజలు.
2: అవునా?
3: అవును మేడం. మా ఊళ్ళో పెద్దగా లేదు మేడం, దసరా రోజు అయితే చేస్తారు మేడం.
2: మరి ఈ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఈ రోజు ఏమి హడావిడి లేదా?
3: ఏం లేదు మేడం, ఇక్కడ పల్లెటూరులో ఏమంత లేదు మేడం. పండగ లాస్ట్ రోజు, ఆ రోజు దసరా రోజు, ఆ రోజు స్టార్ట్ అవుతాయి మేడం. అంటే మామూలుగా పూజ జరుగుతాయి కానీ పెద్ద హడావుడి ఏం లేదు మేడం.
2: అవునా? మరి బొమ్మల కొలువులు అలాంటివి పెడతారా అండి?
3: లేదు మేడం, అదంతా ఏం లేదు మేడం ఇక్కడ.
2: ఓహో,
3: అవును మేడం. శివరామరాజు మేడం సినిమా పేరు.
2: ఆ మూవీ నుంచి
3: అమ్మ భవాని అనే అమ్మవారి పాట ఉంటుంది మేడం.
2: ఓకేనండి.
3: ఆ దుర్గమ్మ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీకోసం, మా కుటుంబ సభ్యుల కోసం, వింటున్న అందరి కోసం మేడం.
2: ఓకేనండి, తప్పకుండా ప్లే చేస్తాం.
3: ధన్యవాదాలు మేడం.
2: మరి మీరు అడిగిన వారందరికీ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే సంగతి లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు పూజారి ధనుంజయ. నాది అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి మాట్లాడుతున్నాను మేడం.
0: ధనుంజయ్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా చాలా బాగున్నామండి.
1: మీ పేరు ఏం పేరు మేడం?
0: సౌమ్య అండి.
1: అవునా మేడం, థ్యాంక్ యూ మేడం.
0: మరి ఈరోజు నవరాత్రులు స్టార్టింగ్ కదండి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, మరి మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు నవరాత్రుల్ని?
1: ఈ 9 రోజులు బాగా జరుగుతాయి మేడం.
0: అవునా?
1: ఈ 9 రోజులు మనం చెప్పే అంత మాట కాదు, చాలా బాగా జరుగుతాయి.
0: మరి బొమ్మల కొలువులు అలాంటివి పెడుతూ ఉంటారా?
1: పెడుతుంటారు మేడం. ఇప్పుడు మనం వినాయక చవితి ఎలా బొమ్మలు చేసి ఎలా పెడుతుంటారో అలా బొమ్మలు కూడా తయారు చేసి

0: ఒక టెంట్ వేసి కూడా 9 రోజులు చేస్తారు మేడం మా ఊర్లో.
1: అవునా?
0: చాలా బాగుంటుంది మేడం ఈ 9 రోజులు.
1: అయితే మీరు చాలా అదృష్టవంతులు, చాలా ఊర్లలో జరగవండి అలాగా.
0: అవును మేడం, చాలా మంది అంటూ ఉంటారు. చాలా తక్కువ మేడం అలా జరిగేది కూడా.
1: అవునండి,
0: అవును మేడం.
1: అలాంటివి చూస్తూ ఉంటే అందరికీ వెళ్ళాలనిపిస్తుంది కదా.
0: అవును మేడం.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: లారీ డ్రైవర్,
1: ఆ మూవీ నుంచి.
0: దసరా వచ్చిందయ్య, మనం ముందుగానే తెచ్చేద్దాం మేడం దసరాని.
1: అవును.
0: మా శ్రోతల పేర్లు చెప్తాం మేడం.
1: చెప్పండి.
0: నందాలింటి రామయ్య, పాలం పోలయ్య, నరేంద్ర రెడ్డి గారు, అశోక్ గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, అలాగే కర్నూలింటి బ్రహ్మయ్య గారు.
1: ఓకేనండి.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం.
1: మరి మీరు కోరుకున్నట్టే ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
0: మేము బాగున్నామండి. హలో.
1: హలో.
0: మరి రోజు నవరాత్రులు స్టార్టింగ్ కదండి?
1: అవును మేడం.
0: మరి మీ ఊర్లో నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?
1: నవరాత్రులు అంటే గ్రాండ్ గా అయితాయి మేడం మా ఊర్లో.
0: అవునా? ఏ ఊరు మీది?
1: మాది మైమునార్ మేడం.
0: ఓహో. హలో.
1: హలో,
0: వినిపిస్తుందా అండి?
1: వినిపిస్తుంది మేడం. హలో.
0: హలో.
1: హలో,
0: నవరాత్రుల గురించి అడుగుతున్నానండి. హలో.
1: గ్రాండ్ గా జరుపుకుంటాం మేడం 9 రోజులు.
0: ఇంకా ఏం స్పెషల్స్ ఉంటాయండి?
1: స్పెషల్ అంటే అమ్మవారిని కూర్చోబెడతాం మేడం.
0: అవునా?
1: అమ్మవారిని కూర్చోబెడతాం 9 రోజులు, గ్రాండ్ గా జరుపుకుంటాం.
0: ఓహో. మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఇది సీతారామరాజుల అమ్మవారి పాట ఉంది మేడం.
0: ఆ సాంగ్ ఆల్రెడీ ప్లే చేస్తామండి.
1: చేసిరా మేడం? ఏదో ఒకటి అమ్మవారిది వేయండి మేడం.
0: ఓకేనండి.
1: ఇక మా శ్రోతలు మేడం ఒకరి.
0: హలో. హలో.
1: మహమ్మదాబాద్ నుంచి పుల్పాటి వెంకటేష్, నాగర్ కర్నూలు నుంచి సాతాపూర్ లక్ష్మయ్య, ప్రత్యేకంగా కర్నూలు నుంచి బ్రహ్మయ్య.
0: ఓకేనండి.
1: వాళ్ళకు మీ స్టాఫ్ అందరికి కోరుతుంటూ ఈ పాట కోరుకుంటున్నాం మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తామండి.
1: సరే, థ్యాంక్ యూ మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికీ సాంగ్ని అయితే డెడికేట్ చేస్తూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ సౌమ్య గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: మేము కూడా సూపర్ గా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మేడం.
0: అవునా?
1: ఈ రోజు నుంచి మేడం
0: నవరాత్రులు స్టార్టింగ్
1: దేవి శరణ్ నవరాత్రాల సందర్భంగా ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, అమ్మవారి అలంకారము.
0: అవునండి,
1: అలంకారము వల్ల అందరికి ఆయురాధిక శరాలు ఆనందంగా సంతోషంగా దసరా నవరాత్రులు జరుపుకోవాలని కోరుకుంటాం మేడం.
0: మేము కూడా రేడియో విష్ణు తరపున అందరూ నవరాత్రుల్ని చాలా హ్యాపీగా జరుపుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి.
1: మా నంద్యాల జిల్లాలో మేడం ఈ రాయలసీమలో వచ్చేసి సెకండ్ టైప్ మా ఊర్లో సెకండ్ లిస్ట్ లో బాగా చేస్తారు మేడం.
0: అవునా?
1: ఫస్ట్ కడప జిల్లా పొద్దుటూరు, తర్వాత మా ఆళ్ళగడ్డ మేడం.
0: ఏమేమి స్పెషల్స్ చేస్తారు
1: ఇక్కడ వచ్చేసి మేడం? ఈ 10 రోజులు బాగా మొత్తం గుడి అంతా వాసవి కన్నపేసిన గుడి అంతా అలంకారంతో నిండిపోద్ది మేడం. కోట్లు ఖర్చు పెడతారు.
0: ఓహో.
1: అలాగే దసరా రోజు నైట్ తెల్లవార్లు అమ్మవారు

0: గురుదేవ సారు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు, పాట కచేరీలు, చెక్క భజనలు, అలాగే తెనాలి మస్తాన్ బ్యాండ్ సెట్, అలాగే ఒక ట్రాక్టర్ నిండా తపాసులు మతాబులు కలుస్తారు మేడం.
1: అవునా,
0: భారీగా ఖర్చు పెడతారు మేడం, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పెడతారు. అందరూ ఆ రథం చుట్టూ రథం అమ్మటి ఊరేగుతూ తెల్లవారు ఉదయం 7 మేడం, రాత్రి 12 ఎక్కితే.
1: అవునా, మరి చాలా గ్రాండ్ గా చేస్తారు అనుకుంటా కదా మీ దగ్గర.
0: గ్రాండ్ గా చేస్తారు, సంతోషంగా జరుగుతుంది. మేము తెల్లవారు మేలుకొని అమ్మవారికి వెయిటింగ్ చేస్తాం మేడం.
1: అవునా,
0: రథం 12 తయారై సెట్టింగ్ అయి బయటకు వస్తుంది మేడం.
1: 12 దగ్గర నుండి 7 దాకా ఇంకా ఊరేగుతూనే ఉంటారా అండి?
0: 7 దాకా ఊరంతా తిరుగుతుంది మేడం.
1: ఓహో,
0: భారీగా ఉంటుంది, బాగా ఆనందంగా సంతోషంగా.
1: చాలా బాగుంటదండి అలాగా.
0: అవును మేడం, బ్రహ్మాండంగా ఉంటది, కన్నుల పండుగగా ఉంటది మేడం.
1: అవునవును. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: సాంగ్ వచ్చేసి మేడం దేవుళ్ళు మూవీ నుంచి.
1: ఆ మూవీ నుంచి
0: మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశరి లలిత శివానంద చరిత ఆ పాట ఇప్పించండి మేడం.
1: ఓకేనండి.
0: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట ఇప్పించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం.
1: మరి మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కొన్ని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, అది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: మేడం, మాకు బతుకమ్మ సాంగ్ ఒకటి వేయాలి.
0: ఓకేనండి. మరి ఈరోజు నవరాత్రులు స్టార్టింగ్ కదా,
1: మేడం
0: ఎలా జరుపుకుంటారండి మీ మీ ఊర్లో, మీరుండే ప్లేస్లో కానీ? అలా
1: మాకాడ మామూలే మేడం, ఒక లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మలు చేసుకోబోతాం, దసరా రోజు పండుగ చేసుకుంటాం.
0: అవునా, ఇంకా ఏం స్పెషల్స్ చేస్తారండి?
1: దసరా రోజు రమణాసురుని బొమ్మ చేసి దానికి బాంబులు పెట్టి కాలుస్తాం మేడం.
0: ఓహో, ఓకేనండి. అయితే మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఈ పాట మా మనవరాలు మహిర, అన్విక, అరిసి వారి కోసం, మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం.
0: ఓకేనండి.
1: ఓకే మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికీ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో నీకే
1: ఖాదర్ బాషా గారు ఎలా ఉన్నారండి?
0: మేడం
1: మరి ఈరోజు నవరాత్రులు స్టార్టింగ్ కదండి,
0: అవును మేడం,
1: దాని గురించి అడుగుతున్నాను అందరినీ.
0: అందరూ బాగా ఉత్సాహంగా అమ్మవారిని ఆదరిస్తూ అందరూ హ్యాపీగా ఉన్నారు మేడం.
1: అవునండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం.
0: పిల్లకాయలు సెలవులు ఇచ్చేసారు 10 డేస్.
1: అవునవును,
0: వాళ్ళు కూడా హ్యాపీగా ఉత్సాహంగా, మొన్న వినాయక చవితికి ఎంత ఉత్సాహం ఉందో డబల్ ఉంది ఇప్పుడు.
1: అవునండి, 10 డేస్ హాలిడేస్ వస్తాయి కదా ఇప్పుడు, అందుకని
0: డబల్ ఉంది. మళ్ళా రేపు నెలలో దీపావళి, పండగలే పండగలు.
1: అవునవును, మరి మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేస్తారండి?
0: మేడం మేము ఏముంది మేడం, అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఉంటాం.
1: ఓహో, మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: లారీ డ్రైవర్.
1: ఆ సాంగ్ అయిపోయిందండి ఆ మూవీలోది.
0: అలాగైతే మన ఏఎన్ఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది మేడం.
1: ఏ మూవీ అండి?
0: ఏఎన్ఆర్ గారిది ప్రేమ్ నగర్ అండి మేడం.
1: ఆ మూవీ నుంచి
0: తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగు.
1: ఓకేనండి, మరి
0: సర్దార్బాయి గారికి హాయ్ చెప్పండి. అల్లారెడ్డి బోలయ్య గారికి,
1: ఇంకా
0: మార్కాపురం నుంచి సర్దార్బాయి అశోక్ గారు, అల్లగడ్డ కోలయ్య గారు.
1: ఓకేనండి,
0: హాయ్ చెప్పండి మేడం. ధన్యవాదాలు.
1: మరి మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కొన్ని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే సంగతి లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం నరేంద్రారెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు నవరాత్రులు స్టార్టింగ్ రోజు కదా?
1: అవును మేడం, నవరాత్రులు స్టార్టింగ్ దుర్గమ్మ దేవి గురించి బాగా ఉత్సవాలు జరుగుతాయి. మళ్ళీ వస్తే రేపటి నుంచి మా దగ్గరనే తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు మేడం.
0: ఓహో
1: అవును మేడం, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, బాగుంటుంది మేడం. మేము కూడా గరుడ వాహనానికి వెళ్ళాలనుకుంటున్నాం మేడం.
0: ఓహో అక్కడికి వెళ్తారనమాట అయితే మీరు?
1: అవును అవును మేడం, మాకు దగ్గర మేడం 100 రూపాయలు ఛార్జీ.
0: ఓహో మరి ఇంకా
1: జరుగుతాయి మేడం నవరాత్రులు.
0: అవి అంటే బ్రహ్మోత్సవాలు కాకుండా ఇంకేం చేస్తారండి మీ ఊరి దగ్గర?
1: అంటే మా ఊరి దగ్గర అంటే కాణిపాకంలో కూడా బాగా జరుగుతాయి మేడం ఇప్పుడు నవరాత్రి సందర్భంగా.
0: ఓహో బొమ్మల కొలువులో అవి పెడుతుంటారా?
1: అవును మేడం, కాణిపాక ఇంకా దగ్గర మేడం, మాకు 15 కిలోమీటర్లు మేడం.
0: ఓహో
1: అవును మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి
1: మేడం? ఈరోజు ముద్దుల మేనల్లుడు.
0: ఆ మూవీ నుంచి
1: పండగొచ్చనమ్మ అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చందారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ గారికి, పోలయ్య గారికి, బ్రహ్మయ్య గారికి, శంకర్ గారికి నా తరపున హాయ్ మేడం.
0: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అమ్మా, నమస్తే అమ్మా. సౌమ్య బంగారు తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా, లైవ్ వింటున్నాం. మీరు మాట్లాడేస్తున్న మాటలు, మాట్లాడుతున్న మాటలు, వినిపిస్తున్న పాటలు అన్ని వింటున్నాం మాట. మానసికంగా సంతోషంగా ఉన్నాను.
0: ఓహో,
1: అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కలిసింది.
0: అవునా అండి, అంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఇంకా బిజీ వస్తున్నట్టుంది.
1: అదే మాల్టింగ్ అయినా సరే కరెక్ట్ గా మీరు కాల్ లిఫ్ట్ చేసేటప్పటికి కలవట్లేదండి. నాకేమో ఎక్కువసేపు ట్రై చేయడం ఇబ్బందిగా ఉంటుంది, మీకు ఇంత ముందు ఒకసారి చెప్పినట్టున్నాను.
0: ఓహో,
1: కాకపోతే కొన్ని ఇష్టాలు తెరగండి, కొన్ని కష్టాలు తప్పవు కదా.
0: అవునండి, నిజమే.
1: అందువల్ల మాత్రం నాకు రేడియో ప్రపంచమే, నా ప్రపంచమే రేడియో కాబట్టి నేను అలాగే ట్రై చేస్తున్నాను. మీతో మాట్లాడాలని ఎంతో కుతూహలంగా ఉన్నానమాట.
0: అవునండి, మరి నవరాత్రులు స్టార్టింగ్ కదండి ఈరోజు.
1: స్టార్టింగ్ అయ్యండి, ఈ 9 రోజులు కూడా ఈ మధ్య చిన్న చిన్న పందిళ్ళు, వినాయక పందిళ్ళు లాగా చిన్న చిన్న పందిళ్ళు కూడా వేస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా బాగా జరుపుకుంటున్నారండి. ముఖ్యంగా మా పెద్దాపురం పాత బస్ స్టాండ్ లో మాత్రం సగ్గా వ్యాన్ల స్టాండ్ ఉంటదండి. వాహనాలకు పెట్టిన పేరు కనకదుర్గం తల్లి కాబట్టి వాహన డ్రైవర్లు అందరూ చేసుకుంటారండి. చాలా అన్నిటికంటే మా పెద్దాపురం ఘనంగా జరిగింది అక్కడేనండి.
0: ఓహో, మరి ఇంకా ఏం స్పెషల్స్ చేస్తారండి అక్కడ?
1: అక్కడ రోజు సినిమా వేస్తారండి.
0: ఓహో,
1: ఈ మధ్య మాత్రం కొద్దిగా దీని సినిమాలు తగ్గించారనుకోండి, కాకపోతే ఒక్కొక్కసారి మా రికార్డింగ్ అసలు పెడతారండి.
0: అవునా,
1: కానీ పూజలు మాత్రం మహా ఘనంగా చేస్తారండి. డ్రైవర్లకి వాహనాలకు పెట్టింది పేరండి అమ్మవారు కనతరగ తల్లి. వాహనాలకి అందువల్ల తరఫున అందుకే ప్రతి వాహనం మీద మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ మన ప్రతి వాహనం మీద వెనకాల జై తలుపులమ్మ తల్లి అని ఉంటుందండి.
0: అవునవును, చూశాను.
1: ఎందుకంటే వీళ్ళందరూ నూట ఒక్క అప్ప చెల్లెలండి, వీళ్ళు నూట 1 అక్క చెల్లెలు కాబట్టి వీళ్ళందరూ అమ్మవారులేనండి.
0: అవునండి,
1: మాకు మా ఊర్లో మా పెద్దమ్మ గ్రామదేవత భీమవరం మామూళ్ళమ్మ మాదిరిగా మా ఊరు గ్రామదేవత మైడమ్మ తల్లి అండి. మా ఊరికి మైడమ్మ తల్లి గ్రామదేవత అండి.
0: అక్కడ కూడా చేస్తారా అండి?
1: చేస్తా, అక్కడ వేలస్టాండ్ పక్కనండి, బాధ బస్టాండ్ అంటే అక్కడేనండి.
0: అవునా,
1: అవునండి, అక్కడ చాలా బాగా చాలా ఘనంగా చేస్తారండి. తర్వాత మా కోతవేడు దూరంలో నూకలమ్మ తల్లి గుడి ఉంటుందండి, కాంట్రకోట అండి, ఊరి పేరు కాంట్రకోట.
0: ఓహో,
1: మా ఇంటి పక్కనే, మా ఇంటి నగర్ కాలనీ పక్కనే ఒక అమ్మవారు ఉంటాడు, ఆవిడ పేరు సత్యమ్మ తల్లి అండి.
0: అవునా,
1: మా ఊర్లో 3 తల్లి ఉంటారండి మాకు అందుబాటులో బాగా. 1 మంది అమ్మవారిలోని 3 అమ్మవారి దగ్గరగా ఉంటారు. ఒక స్పెసిఫిక్ గా చాలా పెద్ద గుడి కనకదుర్గ గుడి కూడా ఉంటారండి మా ఊర్లో.
0: అయితే మీకు 3 సార్లు చాలా గ్రాండ్ గా జరుగుతాయి అన్నమాట 3 చోట్ల.
1: మీరంటే 3 సార్లు చాలా బాగా జరుగుతాయండి. భోగి రోజునేమో జనవరి నెల భోగి రోజున సత్యం తల్లి పండుగ జరుగుతుందండి. మా ఇంటి కన్నా కాలనీలో కాలనీ దగ్గరలో ఉంటే సత్యం తల్లి పండుగ జరుగుతుంది భోగి రోజున.

0: తర్వాత ఏమో మీరున్నట్టు కాంట్రాక్ట్ నూకలతల తీర్చు కొత్త అమావాస జరుగుతుందండి.
1: ఓహో, అయితే మీకు చాలా హడావిడి హడావిడిగా ఉంటది పండగ వస్తే.
0: అవునండి మేడం, మా అమ్మవారి తీర్థం ఏమో మొన్న అయిపోయిందండి, ఆషాఢ మాసంలో జరుగుతుందండి.
1: అవునా,
0: ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను చిట్టు తల్లి.
1: మా రేడియో విష్ణు తరపున కూడా అదే కోరుకుంటున్నామండి.
0: చాలా సంతోషమండి. ఆ తల్లి దైవాల మనందరం, మీరు మేము మనందరం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈవేళ విశేషాలు చెప్పి పాట అడిగేస్తాను.
1: చెప్పండి.
0: ఈవేళ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి పుట్టినరోజు అండి ఈవేళ.
1: అవునా,
0: అమితాబ్ బచ్చన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
1: రేడియో విష్ణు తరపున అమితాబ్ బచ్చన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: చాలా సంతోషం అండి. వారు తెలుగు వారు కాకపోయినా తెలుగు సినిమాల్లో ఉన్నట్టే ఉంటారండి, వాళ్ళ అత్తమా టీవీలో కనబడతారు కాబట్టి.
1: అవునండి అవును.
0: వాళ్ళ అబ్బాయి ఎలాగా అభిషేక్ బచ్చన్ గారికి తెలుసు కదా మీకు, ఆయన మన హీరో అండి, ఆయన కూడా హీరో అండి.
1: అవునండి తెలుసు.
0: వాళ్ళ కోడలు గారు కూడా హీరో ఐశ్వర్య రాయ్ గారు.
1: అవునవును.
0: సరే అండి. తర్వాత ఈవేళ ప్రముఖ సుప్రసిద్ధ సంగీత దర్శకులు, నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులు ఒకరేంటంటే సాలు రాజేశ్వరరావు గారు జయంతి అండి ఈవేళ.
1: అవునా,
0: రాజేశ్వరరావు జయంతి అండి.
1: ఓహో.
0: అదే విధంగా ప్రముఖ గీత రచయిత గబ్బడి వెంకట్రావు గారు వర్ధంతి అండి ఈవేళ.
1: అవునా అండి.
0: అవునండి. చాలా మంచి శ్రీరామాలయ యుద్ధంలో వారు రాసిన పాటలు అద్భుతం, నవ్వుతో భవిష్యత్తుగా ఉంటాయండి, అంత బాగా రాశారండి వారి పాటలు.
1: ఓహో.
0: ఈ సందర్భాలు పురస్కరించుకొని నేను మిమ్మల్ని అడగబోతున్న పాట భక్త ప్రహ్లాద. ఈ చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీత రచన సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: సాంగ్ ఏంటండి?
0: భక్త ప్రహ్లాద సినిమాలో పాట అమ్మా. జీవముని జీవమునివే కదా దేవా, ఆ పాట అందుబాటులో ఉందా తల్లి?
1: చూసి వేస్తామండి.
0: ఈ పాట చూడండి, ఈ లోపలని ఈ పాట మా అక్కయ్య గారు గొలుపు నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు, మా బంగారు తల్లి విజయ బంగారు తల్లికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మా మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత బండారు శంకరయ్య గారికి, దుర్గన మాణిక్యాలరావు గారికి. పాట అందుబాటులో ఉందా? దొరికిందా తల్లి? వేరే పాట అమ్మవారి పాట ఇంకోటి ఏమైనా అడిగమంటారు
1: అప్పుడు?
0: ఆ భక్త ప్రహ్లాద సినిమాలో జీవము నీవే కదా అనే పాట వేయండి తల్లి. దివ్య గారి సౌమ్య గారు
1: తప్పకుండా ప్లే చేస్తామండి.
0: ఉంటానమ్మా, ధన్యవాదాలు.
1: మరి మీరు అడిగిన వారందరికి ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి లిజనర్స్, ఈరోజు మనం బోలెడు కబుర్లు చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో స్నూ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம் டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి

of coffee, lab tests, inpatient charges low, 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: పెదాలనేమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

0: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే రాజలక్ష్మి. సో వెల్కమ్ టు తీన్మల్. ఇవాళ మన తీన్మల్ ప్రోగ్రామ్ కి మీ ముందుకి మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల

0: ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: After a short break, welcome back to Teen Marcel Listeners. Evalti mana Teen Mar program lo first song gate vinabothunnamandi. Mari aa song vachesi Bharat Kirtaskatham Mahindra Dear Comrade movie nunchi Gautam gar alapinchina Nee neeli kannullone aakasame ane song gate meerandaru vinabothunnarandi. ఇక విజయ్ దేవరకొండ అయితే హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రెహమాన్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం ఒక సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి అలీగర్ దర్శకత్వం వహించిన రాక్ స్టార్ మూవీ నుంచి మోహిత్ గారు ఆలపించిన తుమ్ హో అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, నాగ్రిస్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కమల్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికదండి, మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు త్రీ మసిల్ లిజినెస్. మన త్రీన్ మన ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఇంకో సాంగ్ అయితే ప్లే అవబోతుంది. మరి ఆ సాంగ్ వచ్చేసి త్రినాథ్ గారి దర్శకత్వం వహించిన నేను లోకల్ మూవీ నుంచి హరిచరణ్ గారు ఆలపించిన అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మే కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ చక్కని సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి అనురాగ్ గారి దర్శకత్వం వహించిన బర్ఫీ మూవీ నుంచి నిఖిల్ గారు ఆలపించిన మే క్యా కరుణ్ అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే ఆనంద్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ టు తీన్ మర్సల్ లిజినెస్. మన తీన్ మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ ఇది వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి శేఖర్ గారి దర్శకత్వం వహించిన ఫిదా మూవీ నుంచి మాల్విక గారు ఆలపించిన హే పిల్లగాడ ఏందిరో పిల్లగాడ అనే సాంగ్ ఇది మీరందరూ వినబోతున్నారండి. ఇక వరుణ్ తేజ్ అయితే హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అశోక్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మే కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి అలీ గారి దర్శకత్వం వహించిన తమాషా మూవీ నుంచి అజిత్ సింగ్ ఆలపించిన అగర్ తుమ్ సాత్ హో అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, దీపికా పడుకునే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కమిల్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703333416 9703333102.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరి ఇప్పుడు మనం లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్

వచ్చేసి రాజమౌళి గారి దర్శకత్వం వేసిన త్రిపుల్ ఆర్ మూవీ నుంచి రాహుల్ సిప్లికన్స్ ఆలపించిన నాటు నాటు అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సాంగ్ అయితే చంద్రబోస్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

मंत्र कले सी गिरेला ये से रोय का यकी नाट नाट नाट।

0: ఓకే లిజనర్స్, మరి మన ఇవాళ తిన్మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసారు కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే తిన్మర్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
3: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
4: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
4: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.

0: వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176 1200.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.